0: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
2: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Isthinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
3: Good evening. Ela unnarandaru? It's 7 o'clock. It's time for some dhamaka. Kani enti dhamaka anu kada idevaru ani aalochistunnara? నేను మీ మిస్ట్రీ ఆర్జే. మిస్టర్ ఆర్జే కాదండి, మిస్ట్రీ ఆర్జే. ఏంటి ఇప్పుడు వచ్చిన ఆర్జే ఎవరో కొత్తగా ఉన్నారు, గొంతు కూడా డిఫరెంట్ గా ఉంది అనుకుంటున్నారా? అది కరెక్టే. ఎవరని అనుకుంటున్నారు? ఎవరు ఎవరు ఎవరు ఎవరు తెలుసుకోవాలని ఉందా? స్టే విత్ మీ, కీప్ లిస్నింగ్. నేనెవరో మీకు తెలుస్తుంది తొందరలోనే. After this song, we will talk more and play some fun games. Stay tuned with me and keep listening to Radio Surabhi.

ఓకే, ఆల్రెడీ నన్ను గుర్తుపెట్టేశారా? గుర్తుపెట్టేస్తే ఇంకెందుకు ఆలస్యం? కాల్ మీ అట్ 9726361966 అండ్ గెస్ మై నేమ్. ఏంటమ్మా ఇది మాకు అంటారా? ఆల్రెడీ లైఫ్ లో చాలా పనులున్నాయి, ఇంకా మళ్ళీ ఇప్పుడు డిటెక్టివ్ లాగా నీ పేరు కూడా కనిపెట్టాలా? ఫుల్ గా టైర్డ్ అయి ఉన్నాము, ఆఫీస్ వర్క్ తో, డ్రైవింగ్ తో, ట్రాఫిక్ తో, అన్నిటితో ఫుల్ అలసిపోయి ఉన్నాము. ఇప్పుడు నీ పేరు కనుక్కొని నీ కాల్ చేసి చెప్పాలంటావా అంటారా? ఏదో అండి, ఫన్ గా ఉంటుంది. నాకు బోర్ కొట్టకుండా, మీకు బోర్ కొట్టకుండా ఏదో చిన్న ఎంటర్టైన్మెంట్. సో ఇంకెందుకు ఆలస్యం? కాల్ చేసేయండి, నేనెవరో తెలిస్తే వీ క్యాన్ డెఫినెట్లీ టాక్. కాల్ మీ అండ్ లెట్స్ హ్యావ్ అ స్మాల్ చాట్, రైట్? అంతవరకు మీరు ఈ పాట వినేసి వచ్చేసేయండి. దిస్ ఈజ్ లేటెస్ట్ ఫ్రమ్ ఐఎమ్ గేమ్, దుల్కర్ అండ్ కయాడు లోహార్.

ఓకే మిస్టరీ ఇంకా కంటిన్యూ అవుతోంది, కానీ ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. నానీస్ ది పారడైజ్ మూవీ. మీరు గనక డాలస్ లో ఉన్నట్టయితే, అఫ్ కోర్స్ వీ హ్యావ్ లిసనర్స్ హు ఆర్ లిసనింగ్ టు అస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ డాలస్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ టెక్సస్. యాక్చువల్లీ హర్ష గారు హీ ఆల్వేస్ కాల్స్ ఆల్ ద షోస్, హీ లిసన్స్ టు రేడియో సిరిబి ఫ్రమ్ యూకే. సో చూసారా, డాలస్ టెక్సస్ ఏ కాదండి, మేము యూకే వరకు కూడా వెళ్ళిపోయాం ఆల్మోస్ట్. అయితే మనం నాని గురించి మాట్లాడుకుంటున్నాం. నాని ద పారడైజ్ మూవీ కొత్త సెకండ్ సింగిల్ అయితే డాలస్ లో అనిరుద్ షోలో రివీల్ చేశారు. ఆ సాంగ్ ఎంత హిట్ అయిందంటే, సాంగ్ ఏంటో మీకు తెలుసా? నాకు తెలుసుగా, నేను ఇప్పుడు అది ఆల్రెడీ లైన్అప్ చేసేసాను మీకోసం. సో మీరు గనక విని ఉండకపోతే, సో డోంట్ వరీ, ఇంకొక 1 మినిట్ ఆర్ ఈవెన్ లెస్ దెన్ 1 మినిట్ లో నేను ఆ పాట మీకు వినిపించేస్తాను. నేనేమన్నానంటే, నాని మూవీ పారడైజ్ గురించి మనం జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద సింగిల్, మనం యాక్చువల్లీ దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం ఈరోజు. ఆఫ్ కోర్స్ నేనేమి ఆ మూవీ చూడండి, ఆ మూవీ కోసం ఏమి మాట్లాడను, ఒక చిన్న గేమ్ లాగా సెట్ చేశాను. సో గేమ్ లాంటిది ఆడదాం మనం. అంతవరకు మీరు గనక విని ఉంటే లిసన్ అండ్ ఎంజాయ్ అగైన్, విని ఉండకపోతే జస్ట్ లిసన్ టు దిస్ సాంగ్, ఇట్స్ సూపర్ గుడ్.

ఓకే ఎంజాయ్ చేశారా మీరు ఆ సాంగ్? అసలు ఎంత జోష్, ఎంత వైబ్ ఉంది కదా సాంగ్ లో. ఆబ్వియస్లీ అండ్ నేటివిటీ కూడా, యునో లైక్ మన మన డ్రమ్స్ కానీ మన డప్పులు అండ్ యేషనాగుల అంటే ఉయ్యాలూగుదాం. ఇట్స్ రియలీ ఏమంటారు, చాలా తెలుగుతనం, ఆ జానపద గీతాలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా. ఇట్ ఇస్ ఇట్స్ రియలీ ఇట్ స్టేస్ విత్ యూ. ఓకే, ఆల్సో మనం ఎవరు ఈ ఆర్జే అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. యాక్చువల్లీ ఒక హింట్ ఇస్తాను మీకు, మీరు కనుక డ్రైవ్ టైమ్ షో విని ఉంటే ఆ డ్రైవ్ టైమ్ లో కొత్త ఆర్జే అని ఇంట్రొడ్యూస్ చేశారు నన్ను, అండ్ అక్కడ రివీల్ కూడా చేశారు అది ఎవరు అని. నేనే, అది నేనే. సో మీరు గనక డ్రైవ్ టైమ్ మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ, స్టే విత్ మీ అండ్ మేబీ ఒక 2-3 కాలర్స్ కాల్ చేసి నన్ను గెస్ట్ చేయగానే మీకు రివీల్ చేసేస్తాను. ఇంకా అంతసేపు టెన్షన్ పెట్టనులేండి, ఆఫ్ కోర్స్ నేనెవరో మీకు తెలియాలి కదా. సో కీప్ లిసనింగ్ టు మీ అండ్ సూన్ యూ విల్ నో హూ ఐ యామ్. అండ్ నాని పారడైస్ మూవీ గురించి ఒక గేమ్ ఆడుతున్నాం అన్నాను, ఆ గేమ్ ఏంటనేది ఈ సాంగ్ తర్వాత ఖచ్చితంగా చెప్పేస్తాను. Promise.

ఓకే, పారడైజ్ దాని గురించి మాట్లాడదాం. అసలు గేమ్ ఏంటి అనేది మాట్లాడదాం. ఈ గేమ్ పేరు స్టోరీ అల్లుకుందాం రండి. మూవీస్ లో కొన్ని థింగ్స్ చూస్తాం, ఒక హెయిర్ స్టైల్, ఒక లుక్, ఒక డైలాగ్ లేదా ఒక క్యారెక్టర్, కానీ వీటన్నిటి వెనుక అసలు కథ ఏంటో మనకు తెలియదు. సో అఫీషియల్ స్టోరీ వచ్చే వరకు మనం ఒక స్టోరీని మనమే క్రియేట్ చేసుకుందాం. మీ ఇమాజినేషన్ కి ఈరోజు ఫుల్ ఫ్రీడమ్, అలాగే నా ఇమాజినేషన్ కూడా, నేనేమనుకుంటున్నానో కూడా చెప్పేస్తాను, మీరు వినాలి. సో పారడైజ్ లో మీరు గనక నాని లుక్ చూసుంటే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది, రెండు జడలు. అసలు ఈ రెండు జడల వెనుక స్టోరీ ఏంటి? నాకైతే ఒక థియరీ ఉంది, కానీ మీ ఫన్నీ థియరీస్, అగైన్ మనం సీరియస్ గా స్టోరీలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు అనుకుంటున్నట్టు ఒక ఫన్నీగా థింక్ అబౌట్ సంథింగ్, ఎందుకు నానికి పారడైజ్ మూవీలో రెండు జళ్ళు ఉన్నాయి. ఓకే, మీ థియరీ నాతో షేర్ చేయండి. 9726361966 ఇస్ మై కాల్ ఇన్ నెంబర్ to call and share why you think Nani has two braids.

0: ఓకే, ఆలోచించారా నానికి రెండు జళ్ళు ఎందుకున్నాయి పారాడైజ్ లో అని? నేను చెప్పాను కదా నాకు ఒక థియరీ ఉంది, కొంచెం ఫనీ థియరీనే బట్ డెఫినెట్ గా మీతో షేర్ చేస్తాను. అంతవరకు మీరు కూడా ఆలోచించండి ఏమై ఉంటుంది. అగైన్ సీరియస్ గా ఏమి కాదు, యాజ్ ఐ సెడ్ ఒక ఫన్నీ ఇమాజినేటివ్ స్టోరీ మనం క్రియేట్ చేయాలంటే అది ఏంటి? Think about it and if you have something to share with me, do call me and let me know. ఇప్పుడు మనం 6 seconds లో బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నాం, సో గో అహెడ్ ఎంజాయ్ ద బ్రేక్ అండ్ కమ్ బ్యాక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
3: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
4: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
3: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
4: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
8: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Vipinadi, Radio Surabhi, Dallas is the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
9: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
0: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. ఓకే, మనం మాట్లాడుకుంటున్నాం పారాడైజ్ లో నానికి రెండు జళ్ళు ఎందుకున్నాయి, అండ్ ఆల్సో ఈ మిస్టరీ ఆర్జే ఈ రోజు ధూమ్ ధమకా షోలో అను ప్లేస్ లో వచ్చిన మిస్టరీ ఆర్జే ఎవరు ఎవరు ఎవరు అని అది ఇంకాసేపట్లో మళ్ళీ చెప్తానండి. బట్ నాని మూవీలో, పారాడైజ్ మూవీలో నానికి రెండు జల్లు ఎందుకున్నాయి. నా థియరీ ఏంటంటే, యాక్చువల్గా అవతార్ మూవీలో హీరోకి ఒక జడ ఉంటుంది. ఆ జడ ఆఫ్ కోర్స్ ఆ జడ యూజ్ చేసి వాళ్ళు ఎనర్జీని డిరైవ్ చేసుకుంటారు కదా. నా థియరీ, ఫన్నీ థియరీ ఏంటంటే, అవతార్ సినిమాలో ఒక్క జడతో అంత పెద్ద హిట్ కొట్టాడు, మనం రెండు జల్లు పెట్టి ఇంకా డబల్ హిట్ కొడదాము అని ఏమన్నా ఆలోచించారంటారా? ఊరుకోమ్మా నువ్వు, నీ థియరీలు, నీ ఇలాంటి థియరీలు ఏమన్నా ఉంటే మాకు చెప్పక అంటారా? అయ్యో ఏదో అండి, ఊరికినే అట్లా నవ్వుకున్నారు కదా. సో ఇలాంటి థియరీలు ఇంకా చాలా ఉన్నాయి. నెమ్మదిగా వదులుతా, ఒకటి ఒకటి వదులుతా. అంతవరకు ఈ సాంగ్ ని ఎంజాయ్ చేసిరండి.

0: మీను నిన్ని సీనియర్ ని.
1: సో వాట్,
0: మన ఇద్దరికి బాగా ఏజ్ గ్యాప్.
1: మా తాతకి నానమ్మకి 18 ఏజ్ గ్యాప్, మా నాన్నకి అమ్మకి 12 ఏజ్ గ్యాప్. అండ్ దే ఆర్ ది హ్యాపీయెస్ట్ కపుల్ ఐ నో. ఈక్వల్ ఏజ్ ఉంటే ఈగోలు ఎక్కువై పెళ్లిళ్ళు పటాకులు అవుతున్నాయి.
0: కరెక్ట్.
1: సో ఈ ఏజ్ గ్యాప్ టెక్నిక్ ట్రై చేద్దామా? భార్య తప్పు చేస్తే చిన్నపిల్ల కదా అని భర్త వదిలేస్తాడు, భార్య కోపం వస్తే పెద్దోడు కదా అని రెస్పెక్ట్ తో ఆగిపోతుంది. సూపర్ కదా.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుంటే వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊరికొచ్చేస్తుంది.

0: ముద్దు పెట్టేశా బాబా?
1: లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది.
0: చాలే,
1: కరెక్ట్ గా ముద్దు పెట్టే టైంకి ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉందని ఒక యాదవ్ నాకు ఫోన్ చేశాడు.

ఓకే అండ్ సాంగ్ ఎంజాయ్ చేశారా? దట్ సాంగ్ వాజ్ ఫ్రమ్ సంక్రాంతికి వస్తున్నాం. అండ్ సంక్రాంతికి వస్తున్నాం లో ఇంకెవరు, వెంకటేష్, మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేశారు. దట్ వాజ్ అ వెరీ ఫన్ మూవీ. అసలు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే నా షోలో మీకు కూడా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తప్పకుండా దొరుకుతుంది. Keep listening to Radio Surabhi. Every song, every story, every memory sounds like home. మీరు గనక మా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఆఫ్ కోర్స్ ఇట్స్ అవైలబుల్ ఆన్ iOS అండ్ Android, Apple as well as Android. Listen to us on www.radiosurabhi.com or if you want to listen to us or while you're driving, we are also on 107.9 FM HD3. Do follow us on Instagram, Facebook and YouTube also. So, actually, ippudu naku oka listener call chesi vaalla theory ento chepparandi. Adi nenu meeku tappakunda share chestanu definitely after this song. And it is, believe me, it is a fun one.

Okay, that was a song from Geeta Govindam. Adi enta emanta feel good song kada, soothing ga untadi aa song vinagane. Rashmika and of course inkevaru Vijay aa pair kosam maatladali, but today is the not the show about Rashmika and Vijay. Today we are talking about our story, fun side of filling our story. So paradise story gurinchi manam maatladukunnam, and I said oka caller call chesi vaalla story chepparu ani. Vaalla theory enti ante, nenu of course రాధా గారు కాల్ చేశారండి, మర్చిపోకూడదు. రాధా గారు కాల్ చేసి వాళ్ళ స్టోరీ ఏం చెప్పారంటే, మేబీ పారడైజ్ లో నాని వాళ్ళ అమ్మకి చిన్నప్పటి నుంచి పాప కావాలని ఉంటుంది, కానీ అబ్బాయి పుట్టాడు, సో పాప కావాలన్న ముచ్చట ఎలాగైనా తీర్చుకోవాలని నానికి జుట్టు పెంచి జల్లేసి పెంచారేమో అని అంటున్నారు. ఇది కూడా బాగుంది కదా, అమ్మకు పాప కావాలి, అబ్బాయి పుట్టాడు, సో పర్లే జుట్టు పెంచుదాం జల్లేద్దాం వీడికి అనుకున్నారు. కానీ పాపం నాని అదే హెయిర్ స్టైల్ ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఈ స్టోరీ మన స్టోరీ గనక స్టోరీ రైటర్ వింటే, అమ్మా ఎందుకు ఇలా కూని చేస్తున్నారు, మా కథని మీరు చంపేస్తున్నారంటారేమో. ఏం పర్లేదు పర్లేదు, ఇట్స్ ఫర్ జస్ట్ ఫర్ ఫన్ రైట్. సో అదే ఫన్ సెగ్మెంట్ కంటిన్యూ చేస్తూ మనం ఈ సాంగ్ వినేసి వచ్చేద్దాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అ ఫన్ థియరీ అబౌట్ వై నాని రెండు జళ్ళు వేసుకున్నాడు పారడైజ్ లో, మీరు నాకు కాల్ చేయాల్సిందే. మీకు ఆల్రెడీ తెలుసా మా నెంబర్? తెలుసులేండి, బట్ ఐఎమ్ స్టిల్ telling you 9726361966. Two callers.

నేనెవరు కనిపెట్టేశారా? ఇంకా కనిపెట్టలేదా? పర్లేదులేండి, ఇంకొక ఎక్కువసేపు సస్పెన్స్ పెట్టాను, ఇంకో 5-10 మినిట్స్ లో తప్పకుండా రివీల్ చేసేస్తాను నేనెవరో. అసలు మనం నాని రెండు జల్లు గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్కటైతే చెప్పాలండి, ఆ హెయిర్ స్టైల్ ఏమైనా ఉందా? సూపర్ కదా, నేచురల్ స్టార్ కి అన్ నేచురల్ అమౌంట్ ఆఫ్ స్వాగ్. 2 braids వేసినా నాని స్వాగ్ తగ్గలేదు, అండ్ సో మచ్ క్యూరియాసిటీ ఇన్ ది ఆడియన్స్, అసలు ఏమై ఉంటుంది, ఎంత మాస్ స్టోరీ అయి ఉంటుంది అని. చూడండి, మనమే జస్ట్ రెండు జళ్ళు చూసుకొని ఒక కథ కథ కథలు కథలుగా అల్లేస్తున్నాం కదా. ఓకే, మనం ఇది కంటిన్యూ చేద్దాము ఇంకొంతసేపు. అండ్ ఆఫ్ కోర్స్ ఇది మనం ఈ స్టోరీ సెగ్మెంట్ ని అట్ టాప్ ఆఫ్ ది అవర్ ముగించేయాలి. సో ఇంకొక 10 మినిట్స్ లో మనం ఇది ముగించేసి వి విల్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. బట్ కీప్ కాలింగ్ ఇఫ్ యూ హ్యావ్ అ థియరీ అబౌట్ వై నాని హ్యాస్ 2 braids, కాల్ మీ అండ్ లెట్ మీ నో. మన పండుగలు వచ్చేస్తున్నాయండి, వినాయక చవితి ఇస్ రైట్ అరౌండ్ ద కార్నర్. September 14th మండే ఇస్ వినాయక చవితి, గణేష్ చతుర్థి. మనకు గణేష్ చతుర్థి అంటే అఫ్ కోర్స్ గణేష్ ఐడల్ కావాలి కదా, మంచి మంచి ఏమంటారు బ్యూటిఫుల్ క్యూట్ గణేష్ ఐడల్స్ అయితే చాలానే వచ్చేసాయి. సెలబ్రేట్ వినాయక చవితి విత్ అ బ్యూటిఫుల్ లార్డ్ గణేష్ ఐడల్ ఫ్రమ్ ఇండియా బజార్. ప్రీ బుకింగ్ ఇస్ నౌ ఓపెన్ ఫార్ 3 feet and 4 feet గణేష్ ఐడల్స్. రిజర్వ్ ఎర్లీ టు గెట్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. ఓకే అండి, నేను చెప్పేశాను, మీరు వినేశారు ఇండియా బజార్ లో గణేష్ ఐడల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. మీరు గనక పెద్ద గణేష్ ఐడల్ 3 feet 4 feet అక్కర్లేదు, చిన్నవే చాలు అనుకుంటే అవి కూడా ఉన్నాయి. సో డూ విజిట్ ఇండియా బజార్ అండ్ గెట్ యువర్ గణేష్ చతుర్థి షాపింగ్ డన్. అంతవరకు నేను ఒక మంచి పెప్పీ సాంగ్ వేస్తున్నాను మీకోసం ఫ్రమ్ ఈ మూవీ పేరు తెలిస్తే నాకు కాల్ చేసి చెప్పేయండి.

నాని హెయిర్ స్టైల్ మార్చాడు అండ్ సడన్లీ ఎవ్రీవన్ బికేమ్ అ డిటెక్టివ్. వై టూ బ్రెయిన్స్, హూ డిసైడెడ్ దిస్? వాట్స్ ద బ్యాక్ స్టోరీ? అసలు మూవీ రిలీజ్ కాకముందే మన ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేశాం. అసలు హెయిర్ స్టైల్ ఏదైనా చాలా బాగుంది కదా. ఓకే, మర్చిపోయాను, మధ్యలో ఇంకో కాలర్ కాల్ చేసి వాళ్ళ థియరీ చెప్పారండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేబీ నానికి ఒక అక్క ఉందేమో, అక్క ప్రాబబ్లీ ఐదర్ మిస్సింగ్ ఆర్ చనిపోతుంది, సో తన జ్ఞాపకంగా నాని రెండు జళ్ళు పెంచుతారు అని అంటున్నారు. ఈ స్టోరీ కూడా బాగుంది కదా, ఇట్స్ బిలీవబుల్ కూడా, బికాస్ మనం మూవీ ట్రైలర్స్ గాని టీజర్స్ గాని మీరు చూసుంటే నాని లుక్స్ వెరీ యాంగ్రీ, అగ్రెసివ్. యాంగ్రీ అగ్రెసివ్ కావాలంటే అలాంటి ఒక బలమైన సెంటిమెంట్ స్టోరీ ఉండాలి కదా. చూద్దాం అంత భారీ సెంటిమెంట్ స్టోరీ అవుతుందా, లేకపోతే ఒక రివెంజ్ స్టోరీనా, లేకపోతే ఇదేమి కాదు వేరే డిఫరెంట్ కంప్లీట్లీ ఒక రెవల్యూషన్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుందా. లెట్స్ కీప్ వెయిటింగ్ అండ్ కీప్ గెస్సింగ్. అండ్ ఇంకో గెస్ వర్క్ నేను అడిగాను, నేనెవరో మీకు తెలుసా అని. నేను మీ ఆర్జే సుధా. డ్రైవ్ టైంలో రాజేశ్వర్ గారు చెప్పారు, మా వీడియో సురబీలో కొత్తగా జాయిన్ అయిన ఆర్జే అని. సో అది నేను ఆర్జే సుధా. నేను మిమ్మల్ని ఇంకొక 1 hour డెఫినెట్ గా ఎంటర్టైన్ చేస్తాను విత్ సాంగ్స్, ఇంకా కబుర్లు. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ధూమ్ ధమాకా షో బై అను, బట్ టుడే ఐ ఆర్జే సుధా ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఫర్ హర్. కంగారు పడకండి, అను వచ్చేస్తుంది నెక్స్ట్ వీక్, బట్ ఇఫ్ యూ హ్యావ్ టు లిసన్ టు మీ, నా షో కూడా మీరు వినొచ్చు, దట్ కమ్స్ మండేస్. ఓకే, ఇప్పుడు మీకోసం ఇంకా ఒక మంచి సాంగ్ తీసుకొచ్చేసాను. ఈ సాంగ్ మీరు విని ఎంజాయ్ చేయండి. అండ్ ఆఫ్టర్ దిస్ సాంగ్ యూ విల్ గోయింగ్ టు అ బ్రేక్. ఇక్కడే ఉంటా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: అమ్మా, Saturday movie?
5: Mana badi class.
4: Mama, old MacDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
6: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
7: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
9: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స్, కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్ ఫర్ ద ఎంటర్‌ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
10: వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రేక్. మీరు వింటున్నారు రేడియో సురభి విత్ మీ ఆర్జే సుధా. ఇప్పుడు మనం సెకండ్ అవర్ లోకి వచ్చేసాము. మన షో 7 to 9, వి ఆర్ టాప్ ఆఫ్ ది అవర్. ఈ నెక్స్ట్ 1 hour సెగ్మెంట్ లెట్స్ టాక్ అబౌట్ థింగ్స్ వి ప్రిటెండ్ టు అండర్స్టాండ్. పారడైజ్ స్టోరీకి పాజిట్ చేద్దాం. ఇప్పుడు మూడ్ మార్చుకుంటూ నెక్స్ట్ అవర్ లో అగైన్ యాజ్ ఐ సెడ్ లెట్స్ టాక్ అబౌట్ థింగ్స్ వి ప్రిటెండ్ టు అండర్స్టాండ్. అంటే మనకు అర్థమైనట్టే ఉంటది కానీ అర్థం కాదు. కానీ చాలా కాన్ఫిడెంట్ గా మనం ఐదర్ తలుపుతుంటాము లేదా ఓ యా యా యా యా ఐ నో అంటుంటాం కదా. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. So stay with me. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను.
11: పర్లేదు,
10: ఎంజాయ్.
11: నన్ను చిట్టి అనే పిల్ల.

0: చిట్టి నీకు విషయం చెప్పాలి.
1: చెప్పు.
0: నువ్వేమనుకోదు మన.
1: నేనేమనుకోను. చెప్పు.
0: ఏ నువ్వు అనుకుంటావు పోవద్దు.
1: పర్లేదు చెప్పు.
0: నీకు విషయం చెప్పాలంటున్నా. నువ్వేమనుకోవద్దంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా?
1: నువ్వు ఎన్నిసార్లు తడబడుతున్నా చెప్పు. నేనేం అనుకోను అంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా?
0: జానే జిగర్ వంజారా హిల్స్ అల్లుడు రాబేటా రాబే.

రండి సార్, అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా ఎక్కువ సార్. ఈ టైంలో ఫోన్ చేసి ఎంత బాగుంటుంది. అరే నేను తాజ్ బంజారాలో ఉన్నా, మళ్ళీ చేస్తా.

okay, things that we pretend we know, but we maybe probably don't know anything about it. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ లిస్ట్ లో నాకు తెలిసి టెక్నాలజీ విల్ బి అట్ ద టాప్ అండి కదా. లేటెస్ట్ టెక్నాలజీ, ఐ డోంట్ మీన్ టెక్నాలజీ అంటే ఆఫీస్ లో వర్క్ లో అది కాదు. అవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకుంటాం కూడా, ఎందుకంటే జాబ్ ఉండాలంటే రావాలి కదా. అవి కాదండి, ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ ఏవేవో వస్తున్నాయి, లైక్ యాప్స్ అండ్ మీ ఫోనే చాలు. యాక్చువల్ గా ఫోన్ లో నాకు చాలా తెలియవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఇప్పుడు ఎర్రర్ వచ్చినా, లేకపోతే ఓకే ఇది వాల్యూమ్ ఫోన్ వాల్యూమ్ రావట్లేదు, రింగ్ టోన్ వాల్యూమ్ రావట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలి అంటే మనం ఏం చేస్తాం, బేసిక్ గా గూగుల్ చేసేస్తాం. ఫస్ట్ గూగుల్ చేసేసి గూగుల్ ని ఆన్సర్ అడుగుతాం. ఇప్పుడైతే చాట్ జీపీటీని అడుగుతున్నాం అనుకోండి, సో గూగుల్ చాట్ జీపీటీ వీటిని బాగా వాడేస్తున్నాం. ఇంకా మనకి అవి చెప్పినా కూడా ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు, మేబీ మనకి గూగుల్ ఆర్ చాట్ జీపీటీ యాక్సెసిబుల్ గా ఉండకపోవచ్చు. అప్పుడు మనం కిడ్స్ నడుతాం కదా. కిడ్స్ అయితే వాళ్ళకి రాకపోతే ఓకే లెట్స్ లీవ్ ఇట్ అంటారు. కిడ్స్ 2 సెకండ్స్ లో ఫిక్స్ చేసేస్తారు, అరే ఈ ఫోన్ ఇలా తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా 2 ఫింగర్స్ తో చేస్తారండి, టప్ టప్ టప్ టప్ చేసి ఇదిగో అని ఇచ్చేస్తారు. ఏం చేస్తావురా అని అడిగితే నీకు తెలియదులే, నీకు అర్థం కాదు, ఇట్స్ ఫిక్స్డ్ నౌ సో లీవ్ ఇట్ అంటారు. ఆఫ్ కోర్స్ వాళ్ళకి టైం కూడా ఉండదు మనతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, పేషెన్స్ కూడా ఉండదు. అది వేరే టాపిక్, నెక్స్ట్ టైం మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఇలా మనకి తెలియని విషయాలు తెలీదు అని ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోవాలి, ఒక్కొక్కసారి ఒప్పుకున్నా తప్పేం లేదు, నాకు తెలియదురా నువ్వు చెయ్యి అంటే తప్పేం లేదు. సో తెలియకపోతే అడగండి, అడిగి తెలుసుకోండి అండ్ ట్రై ఇట్ అవుట్. సారీ కొంచెం చిన్న పాజ్ వచ్చింది.

థింగ్స్ దట్ వి ప్రిటెండ్ టు నో. యాక్చువల్లీ సోషల్ సిచ్యువేషన్స్ లో కూడా మనం ప్రిటెండ్ చేస్తాం. ఎవరో వచ్చి యూ రిమెంబర్ మీ రైట్, హూ, మన బ్రెయిన్ మాత్రం హూ ఆర్ యూ అని మనల్ని అడుగుతుంది, కానీ మనం అది బయటకు చెప్పలేం. ఆఫ్ కోర్స్ హౌ ఆర్ యూ, హౌ కెన్ ఐ ఫర్గెట్ యూ అని మాట్లాడేస్తాం, కానీ వాళ్ళెవరో మనకి గుర్తు రాదు. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మేనేజ్ చేసేస్తాం కదా. ఇలాంటి కొన్ని ఫనీ సిచ్యువేషన్స్ మీకు గుర్తొస్తున్నాయా? యూ వాంట్ టు షేర్ విత్ అస్? డూ కాల్ అస్ అట్ 972-636-1966. అంతవరకు ఈ సాంగ్.

యాక్చువల్లీ నాకు ఒక ఫనీ సిచ్యువేషన్ గుర్తొచ్చిందండి. సిచ్యువేషన్ అని చెప్పాలో లేకపోతే ఒక ఫనీ థింగ్, మేబీ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. టెక్నాలజీ విషయంలో ఇంట్లో ఎప్పుడైనా రౌటర్ ఆగిపోతే ఆర్ రౌటర్ స్లో అయితే పెద్ద ఏదో తెలిసినట్టు రౌటర్ దగ్గరికి వెళ్ళి దాన్ని అదేగా చూస్తుంటాం. మనం చూస్తే అది ఫాస్ట్ అయిపోయేటట్టు. దట్ వాస్ ఫన్. నేనైతే అలాగే చేస్తాను, బికాస్ కాసేపు చూసి అంటే అది లైట్స్ అన్ని బానే వెలుగుతున్నాయి కదా, అంటే బానే పనిచేస్తుంది కదా, అయినా నాకెందుకు రావట్లేదు ఫాస్ట్ గా వైఫై అని అనుకుంటాను. దెన్ నెక్స్ట్ ఏం చేస్తాను, ఇఫ్ ఇట్ ఇస్ స్టిల్ నాట్ వర్కింగ్ ఏం చేస్తారు, మీరైతే ఏం చేస్తారు చెప్పండి చెప్పండి. అన్ప్లగ్ చేస్తాం లేదా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాం, అంతే కదా. దేనికైనా రీబూట్ లేదంటే అన్ప్లగ్ అండ్ ప్లగ్ ఇట్ ఇన్ బ్యాక్, దాట్ వర్క్స్ అసలు కంప్లీట్లీ. అదైతే అందరికీ తెలిసినా ఒకే ఒక సొల్యూషన్, ఇట్ ఆల్వేస్ వర్క్స్. యాక్చువల్లీ నన్ను అడిగితే నేను చాలా ట్రై చేశాను, దట్ ఈస్ మై ఫర్ ఎవర్ రెమెడీ. ఓకే, అదే కాకుండా ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే ఒక్కొక్కసారి ఏమంటారు రెసిపీస్ చెప్తుంటారు కదా పెద్దవాళ్ళు, మన ఎవరినైనా ఫ్రెండ్స్నో ఫ్యామిలీనో ఎవరినో ఒకరిని రెసిపీ అడుగుతాం, ఈ రెసిపీ ఎలా చేసావు చాలా బాగుంది చెప్పు అంటే వాళ్ళు రెసిపీ చెప్తూ కొంచెం సాల్ట్ వేయాలి అంటారు. కొంచెం అంటే ఎంత, అదే కదా ముఖ్యం. నువ్వు అది చెప్పకుండా కొంచెం వేయాలి అనగానే మన బ్రెయిన్ లో అరే ఆ కొంచెం అంటే ఎంత, టీ స్పూనా టేబుల్ స్పూనా హాఫ్ స్పూనా, ఎంతో కొంత చెప్పాలి కదా. కానీ అక్కడ మనం ఒప్పుకోం, ఒప్పుకుంటే ఏంటి ఇప్పుడు వంటే రాదా అన్నట్టు చూస్తారేమో అని. అందుకనే ఓ యా షూర్ షూర్ కొంచెమే కదా, యా అయినో అయినో అన్నట్టు చెప్తాం. ఇలాంటివి ఎన్నో మీరు కూడా చేసి ఉంటారు కదా. కీప్ రిమెంబరింగ్ దోస్ అండ్ కీప్ స్మైలింగ్. Walking slow-mo, fun time.

లైఫ్ లో మనం అన్ని అర్థం చేసుకున్నట్టు యాక్ట్ చేస్తాం. బికాస్ ఆస్కింగ్ వాట్ డస్ దట్ మీన్ సమ్ టైమ్స్ ఫీల్స్ ఎంబారసింగ్ దెన్ యాక్చువల్లీ నాట్ నోయింగ్. సో టుడే ఆన్ రేడియో సిరబి, లెట్స్ కన్ఫెస్ వాట్ ఆర్ దోస్ థింగ్స్ యూ ప్రిటెండ్ టు అండర్స్టాండ్. నాకైతే ఒకటి గుర్తుందండి, ది వైన్ టెస్టింగ్. యాక్చువల్లీ ఒకసారి వైన్ టెస్టింగ్ కి వెళ్ళాము ఆఫీస్ వాళ్ళతో. ఆబ్వియస్లీ వాళ్ళందరూ ఆఫ్ కోర్స్ దే ఆల్ ఏమంటారు, చాలా వైన్ టెస్టింగ్స్ కి వెళ్ళుంటారు అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ఇట్ వాస్ నాట్ ది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆఫ్ కోర్స్. వాళ్ళైతే ఫుల్ ఆన్ లైక్ అన్ని మాట్లాడేస్తున్నారు, ఇది ఈ టేస్ట్ ఉంటది, ఇది ఆ టేస్ట్ ఉంది, లైక్ యు నో కెన్ యూ లైక్ ఐ టేస్ట్ అ హింట్ ఆఫ్ వుడ్ అంటారు, ఐ టేస్ట్ అ హింట్ ఆఫ్ సినమన్ అంటారు. నాకైతే గ్లాస్ ఇచ్చారు, ఆ గ్లాస్ లో చిన్న టేస్ట్ చేసి ఇందులో నా గ్రేప్స్ తప్ప ఇంక ఏమీ తెలియట్లేదు, అది ఆ సావర్నెస్ తప్ప నాకు ఇంకేం తెలియట్లేదు, మీకు సినమన్ ఎక్కడి నుంచి వస్తుంది, వుడ్డి స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది అనిపించింది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తాం, ఏం చెయ్యలేం. అసలు ఫుడ్ స్మెల్ వస్తుంది అంటే యా టోటలీ ఐ గెట్ ఇట్, ఐ ఈవెన్ స్మెల్ ఇట్ సమ్ స్మోకీనెస్, యు నో దేర్ ఇస్ స్పైస్, అల్లుకుపోతాం. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలానే వస్తుంటాయి, బట్ డోంట్ బి ఎంబారెస్డ్. ఒక్కొక్కసారి అలా అల్లుకుపోవడమే మంచిదేమో, ఒక్కొక్కసారి నాకైతే అర్థం కావట్లేదు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడగడం కూడా మంచిదే, సో దాట్ నెక్స్ట్ టైం మనకి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండడానికి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistondi Project W Effective Wealth Management Strategies. Me personalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్.com. Or contact Gopal Ponnangi at 214-868-7538.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ madiraandmasala.com.
10: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు నాతో దుమ్ దమక షో ఇన్ రేడియో సురభి 107.9 FM HD3. దిస్ ఇస్ ఆర్జే సుదాస్ కంటిన్యూయింగ్ యోర్ దుమ్ దమక షో అండ్ సబ్బింగ్ ఫర్ అన్ను. మనం మాట్లాడుకుంటున్నాం వాట్ ఆర్ థింగ్స్ దట్ వీ యాక్ట్ యాజ్ ఇఫ్ వీ అండర్స్టాండ్, రైట్? కానీ ఇది ఐ థింక్ మనం చిన్నప్పుడైతే మనకేమైనా అర్థం అవ్వకపోతే ఇది ఎందుకు ఇలాగా, అది ఎందుకు అలాగా, ఎలా వర్క్ అవుతుంది ఇలా అని అడిగి తెలుసుకుని చెప్పేవాళ్ళం, రైట్? ఏమైనా తెలియకపోతే అడిగేవాళ్ళం, లైక్ యు నో ఇట్స్ నాట్ ఎంబారసింగ్, ఆ మోమాటం ఏమీ లేదు, ఇది ఎందుకు, అది ఎందుకు, చాలా క్వశ్చన్స్ అడిగి దాని గురించి తెలుసుకొని అప్పుడు మనం ఓ ఇది ఇలాగా అని మనకి తెలిసింది ఇంకొంతమందికి చెప్పేవాళ్ళం. బట్ వన్స్ యువర్ గ్రోన్ అప్, వన్స్ యువర్ అడల్ట్, అలా అడగడం ఎందుకునో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. యునో ఐ థింక్ ఇట్స్ ప్రాబబ్లీ మన ఫీలింగ్ అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ నెవర్ ఎంబారసింగ్ టు ఆస్క్ సంబడి ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఇట్స్ గ్యాదరింగ్ నాలెడ్జ్ అంతే. ఇందుకలా మీరు డ్రైవ్ టైమ్ షోలో విని ఉంటే నేను చెప్పాను, నాలెడ్జ్ ఇస్ డివైన్, వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం కదా. మనకి ఎప్పుడో త్రివిక్రమ్ సార్ చెప్పారు, అదే గుర్తు పెట్టుకొని నాలెడ్జ్ ని పెంచుకోండి. మనకి తెలియని విషయాలు అడిగి తెలుసుకుందాం, తెలిస్తే మనం ఇంకొంతమందికి చెప్పుదాం. ఓకే, మన బ్రేక్ లోకి వెళ్లే ముందు ఈ సాంగ్ నేను డీజే టీలు నుంచి సాంగ్ ప్లే చేశాను, బట్ అది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో అని మళ్ళీ మీకోసం ప్లే చేస్తున్నాను, బికాజ్ ఇట్స్ అ నైస్ డాన్స్ నంబర్ దట్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్.

0: మీ నాన్నకు రాజుకు.
1: ఒక ఫనీ సిచ్యువేషన్ చెప్పాలండి. మీరెప్పుడైనా ఇలా కొంతమంది ఇండియాలో, ఆఫ్ కోర్స్ కొంతమంది ఇండియాలో, ఇక్కడ కూడా ఈ మధ్యన వినిపిస్తున్నాయి, కూర్చొని ఒక గ్రూప్ లాగా కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా నేను చెప్పాలంటే పల్లెటూరులో ఇది బాగా చూశాను. సో ఇది ఖచ్చితంగా మీకు ఎదురై ఉంటది. నేను ఈ మధ్యనే ఇండియా వెళ్ళినప్పుడు కొంతమంది ఎక్కడ అంటే పల్లెటూరు అండ్ ఈస్ట్ గోదావరి అటు సైడ్ పల్లెటూరులో కొంతమంది టీ స్టాల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు అన్నమాట. నేను కూడా ఓకే, ఒక టీ కావాలని చెప్పి అక్కడ ఆగాము. టీ తీసుకుందామని వెళ్తే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మాకు వినపడ్డాయి. ఏం మాట్లాడుకుంటున్నారు అనుకున్నారు, అసలు ఎక్కడెక్కడి నుంచో ఏవేవో మాట్లాడుకుంటున్నారు, లైక్ పొలిటికల్ సిచ్యువేషన్స్, ఇరాన్ వార్, ట్రంప్ గురించి, ఇంకా ఇంకా ఇంకా ఏఐ గురించి కూడా. అసలు వాళ్ళు మాట్లాడుతుంటే అరే వీళ్ళకి ఇన్ని తెలుసా అనిపిస్తుంది. అసలు కొన్ని కొన్నిసార్లు అయితే మన కాన్ఫిడెన్స్ లెవెల్ కి, మనం నాలెడ్జ్ కి లెవెల్ కి అసలు సంబంధమే ఉండదు. సో అలాంటి ఫన్నీ సిచ్యువేషన్స్ చాలానే వస్తాయి.

0: కిషోర్ గారు, మీరు
1: మీరందరూ ఆ పాటని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. యాక్చువల్ గా మనకు ఒక కాలర్ కాల్ చేసి మీరు ఇంతకు ముందు ఒక సాంగ్ వేశారండి సారంగధర్యా, దాని మీనింగ్ ఏంటి అని అడిగారు. నాకు తెలిసిన మీనింగ్ ఏదో చెప్తాను. అది యాక్చువల్ గా సుద్దాల అశోక్ తేజ గారు రాసిన సాంగ్. అది సారంగధర్యా సాంగ్. ఆయన ఒక సూపర్ సింగర్ ఎపిసోడ్ లో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఒక ఇన్స్ట్రుమెంట్ అండ్ సారంగధర్యా అంటే ఒక ఏమంటారు ఒక అందమైన అమ్మాయిని వర్ణించడానికి వాడే పదం అని ఆయన చెప్పారు. నాకు గుర్తున్నది, నేను కాలర్ కి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ చంద్రశేఖర్ గారు ఒక మంచి లిరికల్ సాంగ్ వేయండి అని రిక్వెస్ట్ చేశారు. సో మీకోసం ఈ సాంగ్ అండి. హోప్ యూ ఎంజాయ్ ఇట్.

0: ఓకే, దట్ వాజ్ గోదారి గట్టు పైన సంక్రాంతికి వస్తున్నాం నుంచి. వెరీ నైస్ సాంగ్ కదా, ఎప్పుడు విన్నా విలేజ్ నేటివిటీ అవన్నీ బాగా గుర్తొస్తాయి. ఓకే, ఇంకా వి ఓన్లీ హ్యావ్ 2 minutes. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు ర్యాప్ అప్ ద షో. ఈరోజు అయితే ఐ థింక్ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకున్నాము. మనకి అన్ని తెలియాల్సిన అవసరం లేదు, ఏదైనా అర్థం కాకపోతే అడగొచ్చు. అడగడానికి కూడా ఇబ్బందిగా ఉంటే మన యూనివర్సల్ సొల్యూషన్ ఆల్రెడీ మనకి తెలుసు. ఏంటది? స్మైల్, నాడ్ అండ్ ఎస్ ఎస్ పర్ఫెక్ట్ సెన్స్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్ అని నా వేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం. బట్ ఆనెస్ట్లీ ఈ 2 hours మీతో చాలా సరదాగా మాట్లాడుకున్నాం, మన ఇమాజినేషన్ లో పారడైజ్ కథ అల్లుకున్నాం. రవి నానికి 2 జడ్లు ఎందుకున్నాయి అని స్టోరీ చెప్పేసుకున్నాం. మన ఎవ్రీడే లైఫ్ లో చిన్న చిన్న ఫనీ సిచ్యువేషన్స్ గురించి నవ్వుకుంటూ గడిపేశాం. I hope it was fun for you. Mystery RJ ga modal petti chiviriki mystery reveal chesi nenu mi RJ Sudhari telusukunna. Me calls, me theories, me time annintiki thank you so much. Ika ee rojuki nenu mi RJ Sudha selo teeskuntunano, leaving you all on a పాజిటివ్ నోట్. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు లైఫ్ ని కొంచెం సీరియస్ గా తీసుకున్న పర్వాలేదు, కానీ నవ్వుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ సాంగ్ తో బై బై, టాక్ టు యూ ఆల్ అగైన్.
1: எங்க வீட்டு தங்கத்திரையவும் கையில தந்தாச்சு.
2: சூப்பர் மச்சி.
3: மச்சி அது
4: மாமா.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
7: Istinamma vayanam, putchukunti vayanam. Ee Shravana Masamlo, mee Radio Surabhi meeku andistundi kotta sambaralu. Maa Surabhi Lakshmulu mee intiki ravalanukuntunnaru. Meeku vayanam ivvadaniki, mee vayanam putchukodaniki. But with a different twist. Intinta Surabhi, mem mee intiki ravalani meeru anukunte, mee aahvananni tinyurl.com/Surabhi Lakshmi ki pampinchandi. Or email to admin@radiosurabhi.com.
8: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ వి నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Go! నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3

0: calibration knowledge, though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
1: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
4: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Istinamma vayanam puchukunti vayanam. ee shravana masallo mee radio surbhi meek andistundi kotta sambaralu. maa surbhi lakshmulu mee intiki raavalanukuntunnaru. మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
9: నేను మీ ఆర్జే భార్గవి.
10: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
11: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
12: దిస్ ఇస్ కోటి.
13: దిస్ ఇస్ హరిశంకర్.
14: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
17: రేడియో సురభి.
18: రేడియో సురభి.
19: రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మా.
1: అందరికీ నమస్కారం, నేను మీ వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షేలినా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి. రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Aday 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
1: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: మోస అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా,
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.
1: జూలియట్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: డు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् आईएनसी. मलेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: skills, calibration knowledge though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ ను నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3.
4: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: I am Ramgopal Varma.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
2: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki

0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् ऐएन्सी. मल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् ऐएन्सी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: కవింతలకి కేరింతలకి కేరా ఫైడ్రస్ రేడియో సురభి.
4: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Enta ante malli రావాలనిపిస్తే. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
5: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ అస్ అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
7: నేను మీ ఆర్జే భార్గవి.
8: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
9: దిస్ ఇస్ కోటి. దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: ప్లీజ్ లిస్నింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek on this tone, Project W, Effective Wealth Management Strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी. वल्लेमारी फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: సాహోర.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
7: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina. Weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: డు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాము గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో శ్రుతి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రుతి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో శ్రుతి 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వేరు చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: He got flow, we got style. Making move with a smile.

0: ఐఎమ్ రాము పాల్వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్, ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.
6: తనకర నకర నక

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: us? We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
4: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: హాయ్, ఐఎమ్ రామగోపాల్ వర్మ.
8: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
9: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
10: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజస్ అచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను నివేదన ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: కోటి హరి శంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 PM. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Suripi.
3: Radio Suripi.
4: Radio Suripi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Suravi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Suravi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాఠా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dining, takeaway or full service catering.
8: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
9: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
10: Hi guys, this is Harishankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta chelukapotham. Keep listening me nestam Radio Surabhi.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: celebration knowledge, though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, నీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళ వా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ ఎంపి పన్నీర్ టిక్క, విత్ చమి కబాబ్ పరాఠా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com, perfect for dining, takeaway or full service catering.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: నల్లంచు తెల్లారాచకం.
8: హాయ్ గాయ్, ఇది హరి శంకర్, రేడియో సురభి ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్. 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్, మీ నేస్తాం రేడియో సురభి.
9: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration knowledge though, neko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andisthondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లమ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరోటా.
3: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
2: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabotham. Keep listening, me nestam Radio Surabhi.
7: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, అన్య దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Hi guys, this is Harish Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
8: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup screen. Screen build చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: mintmobile.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విత్ చమికా పరాటా కూడా.
5: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
6: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality tho meeku marinta cherukapothu. Keep listening, me Nestam Radio Surabhi.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daga నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
0: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't

0: और इडली, ये डोसा, ये वड़ा, ए टू बी एक्सक्लूडेड स्पेशल थाली, मिस बेलवा, चीज डोसा, पनीर डोसा, हनी चिली गार्लिक लोटस एंड फंकी पनीर टिक्का, विच अमिकावा पराठा
1: कोसम। केंद्र ब्रो गनी चेप्पिनो, नेनु स्पेशल्स मात्रमे अडिगिना।
0: इंका उन्नायि, चेप्पंटारा, मीरु एप्पुडैना ऑथेंटिक वेजिटेरियन, जैन और वीगन फुड क्रेव चेस्तुन्नारंटे,
2: अडयार आनंद भवन ए टू बी, योर वेजिटेरियन रेस्टोरेंट इज योर गो टू प्लेस, फ्रेशली मेड एंड कंप्लीटली फ्री ऑफ अजिनोमोटो। हियर इट्स ऑल अबाउट कीपिंग इट नेचुरल एंड होलसम। ट्रीट योरसेल्फ टू ए टू बी अडयार आनंद भवन्स वीकेंड ब्रेकफास्ट बफे, फ्रेश, डिलीशियस एंड मेड विद केयर। ए टू बी texas.com, परफेक्ट फॉर डाइन इन, टेक अवे और फुल सर्विस कैटरिंग।
3: अमेरिका వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheruva kabothundi. Keep listening me next on Radio Surabhi.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics

0: calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్చమి కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్.
6: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
4: ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta chelu kabothundi. Keep listening to me next on Radio Surabhi.
9: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకీ పనీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరాఠా.
5: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఈజ్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: నల్లంచు తెల్లారాచకం.
10: హాయ్ గైస్, ఇది హరిశంకర్, రేడియో సురభి, ఫస్ట్ 24/7 తెలుగు రేడియో ఇన్ యునైటెడ్ స్టేట్స్, 107.9 FM HD3 క్వాలిటీతో మీకు మరింత చేరువు కాబోతుంది. కీప్ లిస్నింగ్ మీ నేస్తాం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, చమిక పరాటా.
5: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గోటు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: Hi guys, this is Harish Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
9: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3

0: calibration knowledge though, you need best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, చమిక పరాటా కూడా.
4: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: Hi guys, this is Harish Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
8: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, కాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

tire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ ipage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారు?
6: ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?
8: డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆస్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: Istinamma vayanam puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
10: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tally. Option C, tally only. And option D, chat, tally and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tally and catering.
3: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the tallies are all at affordable prices and unforgettable taste. Enta అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Istilamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
3: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ
5: మోసంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను.
6: రుబరు రుబరు రుబరు
5: మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్.
6: రుబరు
5: ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

ఎంత ఇంపార్టెంట్ డెడ్ లైన్ ఉండని దిస్ ఇస్ ద వే దే యాక్చువల్లీ వర్క్ అండ్ దట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. దే ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాల్స్ ఉంటున్నారు. సో రీసెంట్ గా నేను కపుల్ ఆఫ్ కొన్ని ఒకటి రెండు ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అట్లాంటివి చేస్తున్నాను అనమాట. సో చేస్తుంటే ఐ వాజ్ లైక్ వర్కింగ్ విత్ కపుల్ ఆఫ్ మ్యూజిషియన్స్ అండ్ వన్ మ్యూజిషియన్ యాక్చువల్లీ స్ట్రక్ మై కార్డ్. అది ఏంటంటే, సో ఒక యాడ్ ఉందండి, దానికి జింగిల్ మీరు రెడీ చేయాలి అని చెప్పి చెప్పాను అనమాట. చెప్పి ఐ టోల్డ్ హెడ్ లైన్ ఈస్ లైక్ సో అండ్ సో నైట్ కల్ ఇవ్వాలి అని. ఓకే ఇట్ టోల్డ్ అయ్యా ఓకే వెన్ ఇస్ ద టైమ్ ఐ నీడ్ టు డెలివర్ అంటే 12 o'clock షుడ్ బి ఎండ్ ఆఫ్ ద డే ఇవ్వాలి అని చెప్పి అన్న. అంటే ఓకే ఫైన్ ఐఎమ్ లీవింగ్ ఫర్ మై బ్యాడ్మింటన్ నౌ, ఐల్ బి దేర్ ఇన్ అ వైల్ కపుల్ ఆఫ్ అవర్స్ మేబీ 8 o'clock ఐల్ బి దేర్ దెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఐ డెలివర్ యూ బట్ వాల్. ఐ అంటే అలా కాదండి, ఇప్పుడు మనకు ఒక వర్షం ఇస్తారు, ఆ వర్షం నచ్చకపోవచ్చు, బట్ క్లయింట్ కు 2-3 వర్షాలు అడితే అంటే యా బట్ ఐ కాంట్ స్కిప్ దిస్ అని చెప్పి అన్నమాట. ఫస్ట్ నాకు ఇరిటేటింగ్ అనిపించింది, అరే నిజంగా డెడ్ లైన్ ఉన్నప్పుడు పని చేయాలి కదా అన్న జోన్ లో ఉండే. బట్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఐ మీట్ ఇన్ రీసెంట్ టైమ్స్ దే ఆర్ యాక్చువల్లీ విత్ దిస్ మైండ్ సెట్ వేర్ గురు కరెక్టే నీకు ఇంపార్టెంట్ డెడ్ లైన్ ఉంది, నాట్ గుడ్ ఇది ఇంపార్టెంట్, ఓకే సో నువ్వు ఫ్రైడే మార్నింగ్ సరదాగా ఒక సినిమాకి వెళ్దామని అన్నావు ఎగ్జాంపుల్, బట్ ఫ్రైడే మార్నింగ్ నాకు బ్యాడ్మింటన్ అపాయింట్మెంట్ ఉంది, ఆర్ ఫ్రైడే ఈవినింగ్ మా ఇంట్లో మా అమ్మతో కూర్చొని ఏదైనా టైం స్పెండ్ చేయాలి, మా సాటర్డే నాకు నా పిల్లలతో కూర్చొని సినిమా చూడాలి, ఇట్లా కొన్ని నాకు నాన్ నెగోషియబుల్స్ ఉన్నాయి, ఎవరి నేను దాటి రాలేను. ఓకే సో ట్యూస్డే నేను ఎవ్రీ ట్యూస్డే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నట్టు. అండ్ ఇదేనా ఇది కరెక్టా కాదా అని ఆలోచిస్తుంటే దెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్ థింగ్ వేర్ ఐ థింక్ ఒక కంపెనీ సీఈఓ he made a deal with his wife saying that every tuesday 7:30 or 8:30 like whatever the time the office finishes ad aipena unde they will go for dinner, they will definitely go for dinner, it is non negotiable, no matter what, nothing, whatever is happening you have to work around it. And almost like every tuesday was able to do it, and ceo kabatti ayindi bro, no ceo kabatti aithe ee musician kuda cheyakunda maarundal kada. Then I understood అసలు అంటే చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు జరిగినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా డీల్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ మధ్య నేను అర్థం చేసుకుంటుంది ఏంటంటే దీస్ కొన్ని విషయాల్లో నువ్వు డబ్బులు ఎంతే నువ్వు గానీ నాకు ఇవి నాన్ నెగోషియబుల్స్, ఐ కాంట్ స్కిప్ ఇట్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. విష్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ ఇన్ ఇండియా ఆర్ లైక్ దాట్, సో మెనీ థింగ్స్. సో మీరు ఎట్లా చూస్తారు ఈ సిచ్యువేషన్ ని, అంటే నో మ్యాటర్ వాట్ ద సినారియో ఈస్ ఆర్ ఎమర్జెన్సీస్, కొన్ని విషయాల్లో ఇవి నాకు నాన్ నెగోషియబుల్ అంటే ఐఎమ్ థింకింగ్ టు వర్క్ అరౌండ్ దోస్ థింగ్స్, కానీ అవి మానేసుకుని ఆ రోజు వర్క్ కంప్లీట్ చేయాలన్న జోన్ లో అయితే నేను అనుకోవట్లేదు. బికాస్ దేర్ ఆర్ టైమ్స్ వేర్ ఐ యాక్చువల్లీ సాక్రిఫైస్డ్ అ లాట్ టు మేక్ వర్క్ హ్యాపెన్, సో ఐ మిస్డ్ మై లైఫ్, నౌ నో మ్యాటర్ వాట్ ఐ వాంట్ టు బ్యాలెన్స్ బోత్, సో టెల్ మీ వాట్ ఈస్ అ వే అరౌండ్ అని చెప్పు, కానీ ఇది మానేయమని మాత్రం నాకు చెప్పొద్దు అని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. వాట్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ బోత్, సో టెల్ మీ వాట్ ఈస్ అ వే అరౌండ్ అని చెప్పు, కానీ ఇది మానేయమని మాత్రం నాకు చెప్పొద్దు అని చెప్పి చాలా మంది ఆలోచిస్తున్నారు. వాట్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ ఇట్, సరదాగా పొద్దున్నే మాట్లాడదాం, మీ నాన్ నెగోషియబుల్స్ అయినా యూనో వర్కౌట్ కానీ లేకపోతే యూనో మార్నింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ గార్డెన్ కానీ లేకపోతే వాట్ ఎవర్, వాట్ ఆర్ యువర్ నాన్ నెగోషియబుల్స్ అండ్ హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ ఇట్? 972-636-1966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 Dallas number 1 radio station. And coming up, na favorite part from the movie 35, Neeli Meghamulalo.

0: దే ధనాధన వినాష్ తో డిఓడబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. సో మొత్తానికి వీకెండ్ మోడ్ ఆ గయా, హమారే చెహరోం పే ఆనందం ఛా గయా, కరెక్ట్ అని చెప్పాను ఇందులో ఏమో. సరే, ఈ విషయాలని కొంచెం పక్కకు పెట్టేద్దాం. మ్యాటర్ ఏంటంటే, ఈరోజు ద ఫ్యాక్ట్ దట్ మేబీ ఐ షుడ్ గెట్ మ్యారీడ్ సూన్ అని విషయం చాలా గట్టిగా హిట్ అయిందనమాట. ఏమో తెలియదు మాస్టర్, అంటే ఒక పాయింట్ లో హౌ లైఫ్ ప్రోగ్రెస్ అన్నది చాలా ఫన్నీగా అనిపిస్తుంది అనమాట. సో ఐ థింక్ 4 or 5 years బ్యాక్ చాలా మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఉన్న కపుల్ రిలేషన్షిప్ రీల్స్ ఆర్ బ్రేకప్ రీల్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా లైక్ కొడుతూ ఫ్రెండ్స్ పంపించేటోడు అనమాట, ఎంజాయింగ్ సింగిల్ లైఫ్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే, తర్వాత 3-4 years తర్వాత మెల్లగా రిలేషన్షిప్ రీల్స్ అన్ని లైక్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి. కపుల్ రీల్స్ కానీ, గెటింగ్ మ్యారీడ్ రీల్స్ కానీ, మ్యారీడ్ లైఫ్ తర్వాత ఇల్లు ఎలా ఉంటుంది, ఎంత చక్కగా అరేంజ్ చేసుకుంటా రీల్స్. ఇప్పుడు పెళ్లి అయితే కాలేదు కానీ మెల్లమెల్లగా ఇంకా జన్మాష్టమి పేరు చెప్పుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరినీ యూనో కృష్ణుడిలో రెడీ చేసి వాళ్ళ చేత చిన్న చిన్న పాదాలతో అడుగులు వేస్తున్న రీల్స్ అని చూసిన తర్వాత ఏంటి లైట్ గా వీళ్ళందరినీ ఎత్తుకుని ముద్దు చేయాలనిపిస్తుంది ఏంటి అంటే, జస్ట్ లైక్ మదర్స్ కి అందరికి మ్యాటర్నల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నట్టు అబ్బాయిలు కూడా తెలియకుండా ఫాదర్ ఇన్స్టింక్ట్స్ కూడా ఉంటాయని చెప్పి వస్తాయని చెప్పి ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. అదే సంగతి. సో ఎవరైనా యంగర్ పర్సన్ చూసినప్పుడు అంటే వాట్ ఈస్ అ సైన్ అని అంటే నాకు అనిపించింది, ఎవరైనా యంగర్ పర్సన్ చూసినప్పుడు వాళ్ళతో ఆడుకోవాలనో లేకపోతే వాళ్ళతో అల్లరి చేయాలని కాకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనే ఇన్స్టింక్ట్ వచ్చి ఒక చిన్న టర్న్ వస్తే చూసారా, దాట్స్ వేర్ ద రియల్ గేమ్ స్టార్ట్స్ అన్న ఫీలింగ్ అనమాట. ఐ థింక్ నా ఇంకా అటు పక్క 30 దాటలే కాబట్టి పర్లేదు, కానీ 30 దాటిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ చూస్తుంటే కూడా మెల్లమెల్లగా ఇలాంటి రీల్స్ అని వస్తుంటే ఇంతకన్నా పెద్ద ఇండికేషన్ ఏమి ఉండదమ్మా. ఈ జన్మాష్టమి రోజు మనం కూడా ఒక చిన్న కాల్ తీసుకుని చిన్ని కృష్ణుడు లేకపోతే చిన్ని రాధను ఇన్వైట్ చేయాల్సిన టైం వచ్చిందని చెప్పి అర్థం చేసుకుంటే మంచిదని నాకు అనిపించింది అనమాట. అది హ్యావింగ్ సెడ్ దట్, హ్యాపీ జన్మాష్టమి టు యూ ఆల్. అండ్ మీ దగ్గరలో ఇస్కాను, హరే కృష్ణ, వాట్ ఎవర్, మంచి టెంపుల్కి వెళ్ళిపోండి, బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేయండి, మంచిగా భజనలు చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు ఇచ్చే ప్రసాదాన్ని మరీ శ్రద్ధ తినండి. అండ్ ట్రస్ట్ మీ, ఇలాంటి టైంలో దగ్గరలో ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఆ భజన్స్ లో డాన్స్ చేస్తే ఉంటుంది మాస్టర్, ఇట్ విల్ బి జస్ట్ అమేజింగ్, జస్ట్ అమేజింగ్. అది మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. నేను ఆ వైజాగ్ లో ఉన్నప్పుడు ఒకే ఒకసారి ఆల్వార్దాస్ గ్రౌండ్స్ లో హరే కృష్ణ వాళ్ళు పెట్టిన ఈ కమమరేషన్ లాంటిది సెలబ్రేషన్ చాలా బాగా చేస్తారు అనమాట అక్కడ. సో అప్పుడు వెళ్ళాను అనమాట, ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ మ్యాజిక్.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే, షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF Agtech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Nallanthu Tella Chira Abbabbo Arrachakam.
6: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening to me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
7: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
9: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

ఎస్, మనరి దాకా బాధాకరమైన విషయాలు అసలు ఏమవుతుంది ఏంటి అన్న బాధే మిగిలింది. బట్ ఇప్పుడు కూడా కొంచెం పాజిటివ్ గా కొన్ని విషయాలు జరుగుతున్నాయి, ఆ విషయాలు కూడా మీకు చెప్పాలి. దే ధనాధన్ అవినాష్ తో డిఆర్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సరదా సరదాగా జరిగే విషయాలు మాట్లాడుకుంటున్న టైంలో సడన్ గా నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్, టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇది చూశాక చాలా బాధేసింది. సో మెనీ లైఫ్స్ లాస్ట్, యూనో, ప్రపంచం నలుమూల నుంచి జనాలు వచ్చారు. బట్ వీటన్నిటి మధ్యలో పాజిటివ్ విషయాలు ఏంటి అంటే, మొన్న యాక్చువల్లీ లైక్ డిగ్గింగ్ ప్రాపర్ గా టనల్స్ డిగ్ చేసి ఎక్కడైనా జనాలు వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పి, అలా ఒక 7-8 డేస్ నుంచి ఇరుక్కుపోయిన వాళ్ళు. అండ్ ఇది పక్కన పెడితే దేర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ సినారియో వేర్ లైక్ అ గ్రూప్ ఆఫ్ పిలిగ్రిమ్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఆ ఫ్లాష్ ఫ్లడ్ వస్తున్నప్పుడు పైకి పరిగెట్టమని చెప్పారంట. సో వాళ్ళని కాపాడటానికి ఒక ఆవిడ లిటరలీ ఆవిడ కట్టుకున్న శారీ తీసి వాళ్ళందరికీ ఒక చిన్న ఒక సేఫ్టీ నెట్ లాగా పట్టుకోవడానికి, ఆ పైన ఏరియాకి లాగడానికి హెల్ప్ చేసి వాళ్ళందరినీ పైకి తీసుకెళ్లి దాంతో పాటు వీళ్ళందరి హెల్త్ తో తన కూడా పైకి వెళ్ళిందంట. సో కానీ వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని ఆచూకీ ఇంకా తెలియాల్సింది ఉంది. బట్ ఆ విజువల్స్ లైవ్ గా కొన్ని చోట్ల యూనో దొరికాయి అని చెప్పి చెప్పారనమాట. సో ఇలాగా హూఎవర్ ఆర్ ఇన్ ద టన్నల్స్ వాళ్ళందరినీ లాస్ట్ 7 డేస్ అయినా 8 డేస్ అయినా యూనో మొత్తానికి కష్టపడి వాళ్ళందరినీ కుదిరిని వీలైనంత వరకు వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు బయటికి. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ దిస్ మూమెంట్. అది మాత్రం అసలు మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట. ద విజువల్స్ అండ్ దర్ ఫైనలీ టేకింగ్ అవుట్ పీపుల్ హూ ఆర్ లైవ్ ఇన్ ద టన్నల్స్ ఇన్ ద ప్లేసెస్ పీపుల్ ఆర్ క్లాపింగ్ విత్ హ్యాపీనెస్. ఓకే, సో దాంతోపాటు ఆన్ ద అదర్ నోట్, అసలు కంటెక్స్ట్ తెలియంది, ఇంకొక హ్యాపీ న్యూస్. డాలస్ వాళ్ళు ఎందుకు షేర్ చేస్తున్నారంటే, ఫైనలీ వెదర్ కాస్త చల్లబడిందమ్మా. నిన్న ఎన్ని రీల్స్ చూసానంటే అన్ని రీల్స్ చూసాను. మొన్నటి దాకా చిటపటలు ఆడిపోతూ ఎలా పడితే సరదా తీర్చేస్తూ బయటకు వెళ్తే కనీసం లాన్ లోకి వెళ్దాం అంటే ఆ 10 అడుగులు వేయడానికే నానా ఇబ్బందులు పెట్టినా ఈ వెదర్ కాస్త. ఏంటి సార్, మధ్యాహ్నం వెళ్ళేప్పటికి ఇలా చిన్న చైర్స్ బయట కూర్చోచ్చా, ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ టెక్సస్ వెదర్ అని చెప్పి ఇంకొకసారి కాస్త ముందుకొచ్చి హ్యాపీగా ఉండమని చెప్పింది అనమాట. అది మ్యాటర్, మంచిగా అనిపిస్తుంది, బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అది వెదర్ కాస్త సెట్ అయిందని కోరుకుంటున్నాను. ఇంకా సెట్ అవ్వకపోతే యూనో ఇంకా డాలస్ వెదర్ గురించి అక్కడికి చెప్పక్కర్లేదు. ఇన్నిసార్లుగా మీకు సంవత్సరాలుగా ప్రూవ్ అవుతూనే ఉంది, ఇట్ విల్ బి జస్ట్ అనదర్ డే అని అనుకోవచ్చు. అది సంగతి. ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ 2 పాటలు వస్తున్నాయి ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఒక్కసారి డిఎస్పి గారి పాటలలో వినేసి కొంచెం వైబ్ తెచ్చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కమ్ ఆన్ లెట్స్ గో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నూరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: Yes, we are back there. Dhanada Avinash to DFW Morning Vibes and Naroni on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి, మా యాడ్ స్పేస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా. గుడ్ ఇన్ అవే, ఎందుకంటే మంచిగా క్లయింట్స్ అందరూ నమ్మి ఇక్కడ ఎయిర్ వేవ్స్ లో మేము నమ్మకం పెట్టుకుంటే మా బిజినెస్ కి విజిబిలిటీ వస్తుందని ఫీల్ అవడం బాగుంటుంది. నాలాంటి వాగుడు గైకి మధ్యలో రెండు పాటలు వేయాలి, కొంచెమే మాట్లాడాలి, ఇట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు నా మైక్ అని చాలా ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎనీవేస్, డాలస్ పొద్దునే నిద్ర లేచి నుండి బయటకు వచ్చిందా? ఫ్రైడే కాదు సీన్, త్వరగా ఏం బయటకు వస్తాను అని చెప్పి లైట్ గా కొంచెం లేజీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ వెరీ మచ్ ఎవిడెంట్ ఇన్ ద ట్రాఫిక్. అండ్ ఆల్సో టెంపరేచర్ కాస్త చల్లబడిన తర్వాత వై నాట్ లెట్స్ హ్యావ్ ఎ లేజీ డే అనేది ఉంది. I-35 FWHOV రూట్ అయితే మాత్రం కొంచెం పర్లేదు, ఇట్స్ ఓకే, ఏదో ఉండాలి కాబట్టి ఉన్నట్టుంది. అండ్ I-45 రూట్ కూడా, ఇది డౌన్ టౌన్ ఏరియా దగ్గర. అండ్ వన్ ఏరియా విచ్ ఇస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్లీ జామ్డ్ ఏంటి అంటే క్లబర్గ్ దగ్గర హార్న్ FWY వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ సి అ స్లో డౌన్, భారీ స్లో డౌన్. అండ్ యా, లేక్ హైలాండ్స్ అండ్ 635 రూట్ కొంచెం రోడ్ క్లోజర్స్ ఉన్నాయి. సో అది తప్పితే అసలు ఫుల్ ఆన్ ఫుల్ హాయిగా ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఒకటి కారెంత్ వైపు నుంచి డెంటన్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ సీ అ స్లో డౌన్ ఎట్ వన్ జంక్షన్. అండ్ హెండ్రిక్స్ సైడ్ వెళ్తుంటే టువర్డ్స్ ఫేట్ నుంచి రాయల్ సిటీ యూ మైట్ ఫేస్ స్లో డౌన్. అండ్ ఫోర్త్ వర్త్ అసలు పెద్దగా ట్రాఫిక్ అయితే 820 రూట్ కొంచెం ఆపి ముందుకు వెళ్ళమంటే దట్స్ ఇట్. సో వీకెండ్ ఇస్ హియర్, మరి రెచ్చిపోయే పాటలు కూడా నా దగ్గర ఉన్నాయి, మరి తగ్గేదిలే అంటూ వినేద్దాం, ఇచ్చి పడేద్దాం. కాసేపట్లో క్వశ్చన్స్ గేమ్ మొదలు పెడదాం, మాట్లాడుకుందాం. వింటనే ఉన్నట్టు రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ వింటున్నారు. అసలు నా షో వింటుంటే ఎలా ఉంటుంది అని చెప్పి సౌందర్య గారు నిజంగా ఉంటే ఆవిడ ఏం చెప్తారు అనేది ఒక పాటలో చెప్తున్నాను.

Yes, we are back there. Dharadhara Vinash Thodi of W Morning Vibes in Haroni on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Kuntunaru. Mari Landi Dam lo oka sarada sarada vishayam that I wanted to tell ఏంటి అంటే సో ఎప్పుడైనా సరే పేరెంట్స్ కి ఏదైనా ఒకటి అలవాటు చేయాలి అని అంటే ఏం చేయొచ్చు వాట్ కెన్ బి డన్ అన్న దాని గురించి నాకు చిన్న థీసిస్ ఈ మధ్యన ఐ జస్ట్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేశాను అనమాట. సో బేసికలీ మై మదర్ ఇస్ స్టేయింగ్ విత్ మీ అండ్ లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి ఒక చిన్న సర్జరీ అది అయింది. సో మా అమ్మకి బేసిక్ గా బ్యాలెన్స్డ్ గా తినడం అనేది నేర్పించాలి అనేది ఐడియా. ఓకే, బ్యాలెన్స్డ్ గా తినిపించాలని అనేది ఐడియా. సో హౌ ఐ ఎలా నేర్పించాలి మూర్తి గారిని అడిగితే మూర్తి గారు అన్నారు, సో ఫస్ట్ స్టార్టింగ్ నువ్వు ఏది అలవాటు చేయాలన్నా సరే ఇదే రైట్ టైము, ఏది నువ్వు అలవాటు చేయాలి గుడ్ ఫుడ్ అని నీకు అనిపించింది అని డాక్టర్ చెప్పారు ఖచ్చితంగా తినాలి అని చెప్పు అని అన్నమాట. డాక్టర్ చెప్పారు ఖచ్చితంగా తినాలి ఇంతే. సో డాక్టర్ చెప్పాలి ఖచ్చితంగా తినాలి అని అంటే మాత్రం అసలు బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ షీఈస్ ఇన్ తను అసలు పొద్దునే లేచి యూనో ముందు రోజు నైట్ స్పెషల్ నానబెట్టుకోవడం దాంతోనే దోశలు వేసుకోవడం అండ్ అది పక్కన పెడితే ఫుడ్ లో ఇంత ప్రోటీన్ ఉండాలి అని చెప్పి ఇంత రైస్ తినడం, ఎస్పెషలీ ప్రోటీన్ షేక్. అసలు నేను ప్రోటీన్ షేక్ తాగించడానికి మా అమ్మ చేస్తా, అమ్మ అది ఇంపార్టెంట్, అమ్మ ఇంత ప్రోటీన్ ఉండాలి అని చెప్పి నేను అసలు కింద మీద

లేదు. అండ్ ఆల్ ఇట్ నీడ్స్ ఇస్ దీంతో తినచ్చు, దీంతో ఇంట్రెస్టింగ్ గా తినచ్చు అని చిన్న హింట్ ఇస్తే, అది వాళ్ళకి ఎంత కష్టమైన సిస్టమ్ అలవాటు చేస్తే, మెల్లమెల్లగా వాళ్లే ఇంకా మోస్ట్ ఇన్నోవేటివ్ ఐడియాస్, మోస్ట్ క్రేజీ రెసిపీస్ తో వచ్చి మనం సర్ప్రైజ్ చేస్తారు అని చెప్పి నాకు అనిపించింది అనమాట. సో బై గాడ్స్ గ్రేస్ ఫస్ట్ స్టెప్ అయితే వేయించాను. సెకండ్ స్టెప్ ఆఫ్టర్ షీ రికవర్డ్ డెఫినెట్లీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది, చిన్న డంబుల్స్ 2 kgs 4 kgs మెల్లగా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ అలవాటు చేద్దాం అనుకుంటున్నా. ఐ హోప్ దట్ ఆల్సో గెట్స్ ఆన్ ట్రాక్. బట్ మ్యాన్ ఇట్ ఫీల్స్ సో, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నిజంగానే మనకి ఆల్రెడీ చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయం అర్థమై ఇద్దరిని పెంచుకుంటున్న లాజిక్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, వాళ్ళకి పేషెంట్ గా చెప్పడం అలవాటు చేసుకుంటాం, వాళ్ళకి ఎలా అర్థమవుతుందో మనం కూడా ట్రై చేస్తాం. ఇట్స్ యాజ్ సింపుల్ అస్ దట్. చిన్నప్పుడు మనం ఏది తినకపోతే వాళ్ళు అన్ని కలిపేసి మిక్సీ పట్టేసి ఇంపార్టెంట్ కూర అన్నట్టు పెడతారు సరే, సేమ్ లాజిక్ అంతే. సో దాట్ నోట్ అది మ్యాటర్. ఈ సాటర్డే సండే మీరు ఏదైనా సరదాగా బలవంతంగా ట్రై చేయించాలనుకుంటే పేరెంట్స్ చేత ఇలాంటివి ట్రై చేయించండి, ఓకేనా? ఫర్ దేర్ ఓన్ గుడ్ కాస్. ఓకే, కమింగ్ బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు ఓన్లీ ఆన్ రేడియో సిరబి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. ఒక రాజా గారి పాట, ఒక కోటి గారి పాట మీకోసం రెడీగా ఉన్నాయి. అండ్ దాని తర్వాత మనం మాట్లాడదాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9727979999.
2: నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
5: నీ కళ నిజం అవబోతోంది.
2: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
4: ఇండియా టుడే.

0: at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
1: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సౌది అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సౌది.
2: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సూరభి 107.9 FM HD3.
3: We are back. Dev Dhanadhara Vinash to DFW Morning Vibes in Haroni on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station. Yes, iroju Krishnastami ante Krishnuni birthday. Ee dialogue meeku gurtunda? Gurtaledu. So idi ee cinema lo anedi guess cheyamani iroju game aadatledu.

ನನ್ನ ತಜ್ಜನ್ನು ತದ್ದೆನ್ನು ಪೊಂಗಡದ ಧರಿಗಿಡತಕ ತದ್ದೆನ್ಗೆ ನತ್ತ.

ఈ పుస్తకం మూవీ నుంచి మంచి పాట విన్నాం. దేవ్ ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురవి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. కృష్ణాష్టమి అని అనగానే ఫస్ట్ అందరికి పాపులర్ గుర్తొచ్చే డైలాగ్ ఏంటంటే, ఈ రోజు కృష్ణాష్టమి అంటే కృష్ణుని బర్త్డే అని చెప్పి ఏవిఎస్ గారు పెళ్లి పుస్తకంలో అన్న డైలాగ్. అసలు కృష్ణాష్టమి అంటే అనగానే సూపర్ సూపర్ సూపర్ సార్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పి వెనకాల నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు అరిచి అరిచి అరిచి ఆ సీన్ ఎంత బాగా పండించారో మన అందరం మర్చిపోలేదు కదా. సో ఈ రోజు యాక్చువల్లీ అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మాట్లాడదామని అనిపించింది. బట్ మెల్లగా కృష్ణాష్టమి గురించి డిగ్ చేసే కొద్దీ ఒకటి మాత్రం స్ట్రక్ అయింది. అండ్ మెల్లమెల్లగా నిజంగానే అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలు ఇట్లాంటి వాటిల్లో ఉండి రెగ్యులర్ గా ఒకటి మెయింటైన్ చేస్తూ ఇది మన కల్చర్ అని చెప్పి ముందుకెళ్తే ఓకే, బట్ అసలు అరే ఇది మర్చిపోయాం కదా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇప్పుడు వినాయక చవితి ఉందండి, ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఒక వినాయకుడు మండపం పెడతారు, ఫుడ్ విగ్రహం తీసుకుంటారు, ఒక భజన సెషన్ ఉంటది, యూనో మేక్ సెట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కృష్ణాష్టమి టైంలో అసలు ఎంతమంది నిజంగానే టైం తీసుకుని ఒక పాలవెలు కట్టి ఒక ఉట్టి కొట్టే సిచ్యువేషన్ లాంటిది ఎంతమంది క్రియేట్ చేస్తున్నారు, ఎంతమంది చేశారు, ఇప్పుడు చేస్తున్నారు స్టిల్ అని చెప్పి ఒక సడన్ స్ట్రైక్ అయినారు. సో మా తణుకు వేలిపూర్ దగ్గరలో ట్రెడిషన్ అనమాట, వాళ్ళు ఖచ్చితంగా గుడి ముందు మామిడాకులన్నీ తీసుకొచ్చి ప్రాపర్ కట్టి ఉట్టి కట్టి ప్రాపర్ గా సెలబ్రేట్ చేస్తారు. సాయంత్రం అయ్యేటప్పటికి అసలు అక్కడి నుంచి ఇక్కడ దాకా పరిగెట్టుకుంటూ వచ్చి లిటరల్లీ ఫైన్ లో ఉట్టి ఎవడగొట్టాడు అనే పెద్ద డిస్కషన్ అయ్యేది, హడావిడి అయ్యేది, బాగుండేది కదా. సో ఈ రోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో భాగంగా చిన్ని కృష్ణుడి పాదాలు ఇంట్లో వేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ విషయం, ఉట్టి కొట్టడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఘట్టం. అండ్ మెల్లమెల్లగా టైం గడిచేపోతే మనకు కూడా టైమింగ్ తగ్గిపోతున్నాయి కాబట్టి, ఇన్ మెమరీస్ లెట్స్ టాక్ అబౌట్ మీరు గ్రోయింగ్ అప్ మీ ఇంటి దగ్గరలో ఒక ఉట్టి కొట్టే సెలబ్రేషన్ కానీ ఇలా, లేకపోతే మీరు ఎప్పుడైనా ట్రై చేయడం కానీ, మీరు ఆర్గనైజ్ చేసే కమిటీలో కానీ, ఎనీథింగ్, ఎనీ మెమరీ రిలేటెడ్ టు కృష్ణాష్టమి దట్ ఈస్ స్ట్రైకింగ్ ఇన్ యువర్ హెడ్ టుడే, గివ్ మీ అ కాల్. 972-636-1966 is my calling number. I'm waiting for you only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. And nenu chinnappudu okke okka hero uddi kottadam chusanu, chusin tarvata inka hero fan ayipoyanu ante ante, inka asalu no looking back ante. A hero evaro telusa, paata play chestanu, guess chesukondi. 972-636-1966 is my calling number. I am waiting to hear your Krishnashtami memories.

అది బ్యూటిఫుల్ పాట విన్నాం. అసలు కృష్ణం గారి వంశీ గారి సినిమాల్లో హీరో హీరోయిన్ కెమిస్ట్రీ సో రియల్ మ్యాన్, సో రియల్ బాగుంటుంది. దేవ్ ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడితో ఉట్టి కొట్టి మెమరీస్ ఏమైనా ఉన్నాయా, ఐ మీన్ లైక్ కృష్ణ మీ మీ టెంపుల్ దగ్గరలో అని అడుగుతున్నాను. సో ఎవరైనా ఉంటే కాల్ అని కూడా మేము చెప్తున్నాను, అని నెంబర్ కూడా చెప్పాను 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. అండ్ ఆ విషయాన్ని పక్కన పెడితే మా ఊరు తణుకు దగ్గరలో వేలూరు దగ్గరలో యూనో గుడి బయట ప్రాపర్ గా పాలవెల్లా కట్టి తోరణాలన్నీ కట్టి సాయంత్రం అయ్యేటప్పటికీ కుర్రాళ్ళందరినీ పిలిపించి కుట్టి కొట్టేసిన అనేది ఒక అద్భుత నానవైపు. సో ఇలాంటి కల్చర్ మనం ప్రిజర్వ్ చేసుకుంటున్నామా లేదా పక్కన పెడితే, ఒక ఇంటర్నేషనల్ మ్యూజిక్ వీడియోలో అర్జిత్ సింగ్ యూనో ఆ సింగర్ పేరు మార్టిన్ గారిక్స్ తో కలిపి ఒక మ్యూజికల్ వీడియో వేశాడు. అందులో ఉట్టి కొట్టడం ఇస్ అ కోర్ ఎలిమెంట్. వింటారా రేడియో సర్వీస్ సౌండ్స్ లైక్ హోమ్ లో ఒక ఇంటర్నేషనల్ సాంగ్ కమింగ్ అప్ ఫర్ యు, వినండి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: Amma, Saturday movie?
1: Mm-mm, Manabadi class.
4: Amma, old McDonald had a farm.
1: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
1: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.

దేవ్ ధనాధన వినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. ఐ హోప్ నెక్స్ట్ రెవల్యూషన్, నెక్స్ట్ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా విల్ బి అరౌండ్ సివిక్ సెన్స్ అన్న దాని గురించి. ఐ థింక్ ఫ్యూచర్ ఇస్ బ్రైట్ అండ్ ఫ్యూచర్ ఇస్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అన్న ఫీలింగ్ అయితే వస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా బీహార్ లో కథను, వాళ్ళ రివర్ ఏదైతే ఉందో టౌన్ లో ఉన్న రివర్, ఇట్ ఈస్ అ మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ ఇన్ అవే. సో అంతా చెత్తలు పడేసి, ఎలా పడితే అలా పడేసి మొత్తం చెత్త ఎత్తగేసి ఉండి బిట్టు అనే అబ్బాయి రెస్పాన్సిబిలిటీ తీసుకుని మొత్తం ఓవర్ ఎ కోర్స్ ఆఫ్ 3 మంత్స్ లోనే పెద్ద పెద్ద అధికారులు 10 ఏళ్ళ నుంచి చేయండి మనోడు చేసి చూపించాడు అండి, ఇట్ కెన్ బి డన్ అని కళ్ళ ముందు చూపిస్తున్నాడు. తనే కాదు, ఇన్ఫాక్ట్ వేరే అతను కూడా ఒక రివర్ నిండా మొత్తం ప్లాంట్స్ వచ్చేసి లిటరల్లీ మొత్తం అంతా ఎట్లా పడితే అట్లా అయిపోతే హీ ఆల్సో టుక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ హీ ఈజ్ ఆల్సో ట్రై టు చేంజ్ ఫ్రమ్ హిస్ సైడ్. సో ఇది పక్కన పెడితే ఇంకొంతమంది కపుల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ రీల్స్ హ్యావ్ సీన్ వేర్ ముంబైలో మనంతటా మనం ఒకవేళ చెత్తేస్తే కనుక హీ విల్ కమ్అప్ టు యూ అండ్ ఆస్క్ టు పిక్ 10 times ద ట్రాష్ దట్ హీ యాక్చువల్లీ పుట్ దేర్. అండ్ అది పక్కన పెడితే ఇంకొక క్రియేటర్ ఇస్ యాక్చువల్లీ టేకింగ్ అప్ రోడ్స్ రెస్పాన్సిబిలిటీ, లిటర్ చేసిన రోడ్స్ ని క్లీన్ చేసి పక్కన పెడుతున్నాడు. సో ఐ థింక్ నెక్స్ట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా విల్ బి సివిక్ సెన్స్. అండ్ ఏదైతే విషయం గురించి ప్రపంచం అంతా మనల్ని మనవాళ్ళకి సివిక్ సెన్స్ ఉండదండి, మనవాళ్ళకి సెన్స్ ఉండదండి అని ఏదైతే విషయాలతో తిట్టుకున్నారో, ఐ థింక్ దట్ విల్ బి డెఫినెట్లీ టేకెన్ ఫార్వర్డ్ అండ్ టేకెన్ కేర్ అండ్ ఇట్ విల్ బి టేకెన్ ఫర్ ద కమింగ్ జనరేషన్స్ అని నాకైతే అనిపిస్తుంది అనమాట. మొత్తానికి ఫ్యూచర్ అయితే బాగుంది, అధికారులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు లైట్ తీసుకోవట్లేదు, అడుగుతున్నారు, అకౌంటబిలిటీ గట్టిగా అడుగుతున్నారు. సో ఒకవేళ పొరపాటును కూడా సరిగా లేకపోతే మాత్రం గిర్ర తిరగాల్సిందే ఎవరైనా. కమింగ్ ఆఫ్ ఫర్ యూ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఫ్రమ్ ద మూవీ ఛాంపియన్.

రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మరి ఈ టైంలో ఒక్కసారి అలా మంచిగా మన బ్రాండ్స్ ని తలుచుకుందాం, ఎందుకంటే బ్రాండ్స్ లేకపోతే శాలరీలు ఎలా వస్తాయండి కదండి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అన్నారు పెద్దలు ఎక్కడైనా సరే. సో అలా కన్సిస్టెంట్ గా మాతో పాటు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేసి, ఇన్ఫాక్ట్ ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తూ ఆల్ ద టైమ్ అవైలబుల్ ఉన్న వాళ్ళు అండ్ అలాంటి వాళ్ళు ఇండియా బజార్, మాకే కదా డాలస్ మొత్తానికి సరుకులు కావాలన్నా ఇంపార్టెంట్ గ్రాసరీస్ కావాలన్నా మై హోనా ఆ జావోనా అని చెప్పేసి పిలుస్తారు. మరి వినాయక చవితి కూడా పక్కనే ఉంది, ఇలా తొంగి చూస్తే అంత దగ్గరలో ఉంది. సో అలాంటి టైంలో మంచి లార్డ్ గణేష్ ఐడల్ మీకు కావాలనుకుంటే ప్రీ బుకింగ్స్ ఈజ్ అవైలబుల్. 3 feet and 4 feet గణేష్ ఐడల్స్ గనక మీరు గనక కొంచెం ముందుగా రిజర్వ్ చేసుకుంటే బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ మీకు వచ్చేస్తాయి. లేదంటే వెళ్ళిపోతాయి, ఇంకెవరెవరు తీసుకెళ్లిపోతారు. అరే వాళ్ళ గణేష్ బాగున్నాడు మన దగ్గర బాగాలేదని చెప్పి కన్ఫ్యూజన్, కంపారిజన్, ఈర్ష, జెలసీ అని ఎందుకు. అందుకే సో ఇండియా బజార్ యాప్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ముందే లాస్ట్ మినిట్ రష్ని తగ్గించుకోవడానికి ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి, ప్రీ బుక్ చేసుకోండి ఫెస్టివల్ సీజన్ కి. ఓకే, సో మీ ఇంటి దగ్గర ఆ గణేష్ మండపం పెట్టిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఇలాంటి పాటలు పెట్టద్దు. ఓకేనా? అలాంటివి కాకుండా ఇలాంటి పాటలు వేయండి. స్వామి శరణమయ్యప్ప అలా కొంచెం మరీ వినాయకుడి పాటలు అందరూ చేయరు కాబట్టి కొంచెం లైట్ గా మేనేజ్ చేయడానికి ఆ పాటలు కూడా వేయండి. ఓకేనా? అంతే తప్పితే ఉక్కిరి బిక్కిరి చేయకండి దేవుడి ఐటమ్స్. ఓకే, ఇప్పుడైతే మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు కుదిరితే మూడు పాటలు కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఫస్ట్ భక్తితో స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత ఎనర్జీ ఇచ్చే సాంగ్స్ వెతుకెళ్ళం. ఓకేనా? ఇరుముడి నుంచి మంచి పాట బ్యాక్ టు బ్యాక్ పారడైస్. స్వామి శరణమయ్యప్ప

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
6: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.

వింటున్నారు. అసలు ఈ వీకెండ్ కళకళ పెళపెళ మామూలుగా కాదు. అసలు ఎవరైనా థియేటర్ లో గానీ ఓటీటీలో గానీ సినిమాలు చూడాలనుకుంటే మామూలు అసలు ఇచ్చి పడేచ్చు అనమాట, ఆ రేంజ్ లో ఉంది. సో మ్యాటర్ ఏంటంటే డీసీ సినిమా రిలీజ్ అయిపోయింది, కొరియన్ కనకరాజ్ ఒకటి నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది, ఇది పక్కన పెడితే నెట్ఫ్లిక్స్ చెప్పలేము. సో కొరియన్ కనకరాజ్ ఆల్సో ఇస్ ఆన్ ఓటీటీ. సో అది పక్కన పెడితే రోమాంచకం రిలీజ్ అయింది, దుల్కర్ సల్మాన్ గారి ఐఆమ్ గేమ్ థియేటర్స్ లో ఉంది, బెథల్హ్యామ్ కుడుంబ యూనిట్ డబ్బింగ్ వర్షన్ ఉంది. అసలు ఇంకేంటి ఏం కావాలి చెప్పండి అది. సో హిందీలో చూడాలనుకుంటే ఐ థింక్ వైబ్ అనే సినిమా థియేటర్ లో ఉంది, చాలా రోజుల తో ప్రీతి సింతా గారు షెపీడ్ ఆన్ స్క్రీన్ అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లాట్ నాకు చూసిన తర్వాత భలే అనిపించింది అది. సో ఇన్ని ఉన్నాయన్నమాట మాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే మాత్రం థియేటర్ బై ఐ మీన్ ఇంటి బయటకు వచ్చి స్టెప్ ఇన్ చేసి అట్లా బ్రేక్ ఇస్తే చాలా అయిపోతుంది. లేదు ఇంట్లోనే కూర్చున్నా అన్నా కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు సోనీ లివ్ లో చిన్న లవ్ స్టోరీ ఉంది చెప్పే కదా, డీసీ కూడా ఉంది, ఇంకంతే బ్రేక్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి బ్రేక్ ఇచ్చుకున్నంత. అది పక్కన పెడితే దెర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం కాల్డ్ ఇన్వైట్, సరదాగా మీరు చూడాలి అనుకుంటే ఇట్ ఇస్ ఆన్ రెంట్, అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ సినిమా, గో చెక్ ఇట్. ఓకేనా, బ్యాక్ టు బ్యాక్ అయితే మంచి పాటలు మీకోసం లైన్అప్ లో ఉన్నాయి. టుగెదర్ లే అంటూ వీకెండ్ ఎంజాయ్ చేసండి, నోబడి స్టాపింగ్ యూ అన్లెస్ ట్రాఫిక్ ఇస్ ఓన్లీ ద రీజన్, అంతేనా. బ్యాక్ టు బ్యాక్ ఇచ్చి పాడేసే పాటలు వచ్చేస్తున్నాయి మీకోసం ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డల్లాస్ నంబర్ వన్ రేడియో స్టేషన్. అది మామూలు ఉండదు, పెద్ద వస్తున్నాడు, దాని తర్వాత ఇరుమడి నుంచి ఒక పాట, బ్యాక్ టు బ్యాక్ ఇంకొకటి కమింగ్ అప్ ఫర్ యూ నాన్ స్టాప్ గా.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
2: When it's that good, you can't help.

బాగున్నావు అని చెప్పినప్పుడు మనకు ఒక చిన్న హ్యాపీనెస్. డ్రెస్సింగ్ గురించి అవ్వచ్చు, అపియరెన్స్ గురించి అవ్వచ్చు, అప్రిసియేషన్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పొగడ్తలకి పడని వారెవరు? పొగడ్తలంటే అందరికి ఇష్టమే కదా. అది నిజాయితీతో కూడిన కాంప్లిమెంట్స్ ఇంకా బాగుంటాయి. మనం వండిన వంట గురించి అవ్వచ్చు, మనం కొత్తగా చేసిన హౌస్ డెకరేషన్ గురించి అవ్వచ్చు, భయపడుతూ పాడిన పాట గురించి అవ్వచ్చు, కష్టపడి గీసిన డ్రాయింగ్ గురించి అవ్వచ్చు, మనం తీసిన ఫోటో గురించి కూడా అయి ఉండొచ్చు. ఈ మధ్య ఫోటోలు తీయడం కూడా చాలా ఆర్ట్ లాంటి పనేనండోయ్. అలాగే మనం చేసిన రీల్స్, వాటికి వ్యూస్ వస్తే హ్యాపీనెస్ వేరు. ప్రశంసలు పొందడం ఎప్పుడు హ్యాపీగానే అనిపిస్తుంది కదా, అది మన ఎఫర్ట్స్ ని రికగ్నైజ్ చేసినట్టు.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
7: Idi office party aa leka jatra?
0: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
9: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

ఆనందాలు ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. ఇష్టమైన పాత సినిమా పాట అకస్మాత్తుగా రేడియోలో వినిపిస్తే హృదయం పులకరించిపోతుంది. ఒక చిన్న ఫోటో చూసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం, అది కూడా ఒక మధురమైన ఆనందం. ఇవన్నీ చిన్ని చిన్ని విషయాల్లో కనిపించినా మన జీవితం వీటితోనే నిండిపోతుంది. పెద్ద సంతోషాలు కొన్నిసార్లు అరుదుగా వస్తాయి, కానీ ఈ చిన్ని క్షణాలు ప్రతిరోజు మనతో ఉంటాయి. వాటిని గమనించండి, గుర్తించండి, ఆస్వాదించండి. ఎందుకంటే ఈ చిన్ని చిన్ని ఆనందాలే జీవితాన్ని అందంగా మారుస్తాయి. మరిప్పుడు మన హృదయాన్ని తాకే మధురమైన పాటలు వినేద్దామా?

కొన్ని కొన్నిసార్లు ఎవరైనా మనతో ప్రేమగా ఈ రోజు నీ గురించే ఆలోచిస్తున్నాను అని చెబితే చాలు, అందులోనే ఒక మమకారం దాగి ఉంటుంది. మనసు వెంటనే ఆనందంతో నిండిపోతుంది. మన స్నేహితులు బంధువులు ఇలా పలకరించినప్పుడు మనం ఒంటరిగా లేమని, ఎవరైనా మన గురించి ఆలోచిస్తున్నారు అనే ఆ అనుభూతే ఒక సంతోషాన్ని, ఒక బలాన్ని ఇస్తుంది. అదే ఒక చిన్న సంతోషం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: Hi, this is Vishnu Manchu. You're listening to Radio Surabhi, the first 24/7 Telugu radio network. Please tune in to 107.9 HD3 and give us all your love.

బుక్ రీడింగ్ లో కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుందండి. అది కొత్తగా ఏదైనా ఒక పుస్తకం మొదలు పెట్టి మొదటి పేజీ ఓపెన్ చేసి ఆ కథలో మునిగిపోవడం ఉంది చూడండి, ఒక నిశ్శబ్ద సంతోషం. పుస్తకాలు మన్ని వేరే లోకానికి తీసుకువెళ్తాయి. క్షణికంగా మనం మన సమస్యలను మర్చిపోయి కథలో పూర్తిగా మునిగి ఆనందాన్ని ఆస్వాదిస్తాం. ఎవ్రీ స్మాల్ జాయ్ ఇస్ ఎ క్వైట్ రిమైండర్ దట్ వీఆర్ అలైవ్ అండ్ బ్లెస్డ్. ద ట్రిక్ ఇస్ టు నోటీస్ దెమ్ బిఫోర్ దే పాస్ బై క్వైట్లీ. They don't cost a thing, but they mean everything.

నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రుతి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు, అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రుతి.

0: శిఖరము చేరి నింగిని కోరు.
1: మన డే టు డే లైఫ్ లో మనల్ని సంతోషపరిచే చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటాయి. పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంగతులు ఏం జరగక్కర్లేదు. సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి అ స్మాల్ థింగ్ లైక్ రీడింగ్ అన్ ఇన్స్పైరింగ్ కోట్ ఎట్ ద రైట్ మూమెంట్. నాకు నచ్చే కొటేషన్స్ బోల్డ్ అన్ని ఉన్నాయండి. అందులో ఒకటి, ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ ఓవర్, ఇట్స్ నెవర్ టూ లేట్ టు బి హ్యాపీ.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వదు.

0: skills, calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
3: Yes.
2: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

కొన్నిసార్లు మనం పెద్ద పెద్ద కలలను వెంబడించడంలో చాలా బిజీ అయిపోయి చిన్ని చిన్ని సంతోషాల్ని ఆస్వాదించడం మర్చిపోతాం. ఉదాహరణకి ఉదయపు చల్లని గాలిని ఆస్వాదించడం, చెట్ల మధ్య నుంచి కనిపించే సూర్యుణ్ణి ఎంజాయ్ చేయడం, పిల్లలు నవ్వుతూ ఆడుతూ ఉన్న దృశ్యం చూస్తే మనలో భవిష్యత్తుపై ఒక సానుకూల భావన నిండుకుంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చిన్న చాయ్ కప్పు పంచుకోవడం సాధారణంగా కనిపించినా అది హృదయాలని కలిపే అనుభూతినిస్తుంది. It's in the laughter we share, the hugs we give, and the smiles we receive. These little moments are like stars, small but they light up our world. We often chase big dreams and forget to notice this gentle joys. But when we pause and appreciate them, life feels fuller and softer.

మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.

లైఫ్ లో మనం ఎంత సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని పరుగులు పెడుతున్నా, ఎంత బిజీగా ఉన్నా మన భావాలను షేర్ చేసుకునే మన ఫ్రెండ్స్ అంటూ కొందరు ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. పాత స్నేహితులకు ఫోన్ చేసి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ గంటల తరబడి సమయం తెలియకుండా మాట్లాడుకుంటూ ఉంటే దోస్ మూమెంట్స్ ఆర్ లైక్ ప్రైస్లెస్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Moreland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.

నుంచి ఒక్కరోజు బ్రేక్ వచ్చినా ఆనందమే. కొన్ని కొన్నిసార్లు పనులన్నీ త్వరగా ముగించుకుని కొంచెం అదనపు విశ్రాంతి సమయం దొరికించుకోవడం కూడా చిన్న విషయమే కాని పెద్ద ఆనందమిస్తుంది, మనసుకు ఎంతో ఉపశమనాన్నిస్తుంది. చిన్నపిల్లలు స్కూల్లో ఫైనల్ బెల్ విన్న వెంటనే ఎంత ఆనందపడతారో మనం కూడా చిన్నపిల్లల్లాగా ఆనందిస్తాం.

ఎప్పుడైనా ఎవరన్నా నా కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నేనైతే హ్యాపీ అండి. సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఏదైనా ఇస్తే అవి నాకు అంతగా నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ కానీ కానీ సర్ప్రైజ్ గా మన స్నేహితులు బంధువులు తీసుకువచ్చిన బహుమతులు నిజంగానే మన రుచికి తగినవిగా ఉంటే ఆ ఆనందం ఎంతో ప్రత్యేకం. వారు మన కోసం ఎంతో ఆలోచించి సమయం కేటాయించి జాగ్రత్త వహించి మరీ తీసుకొచ్చారు అనే విషయమే చక్కటి

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్నీ ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంజలి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dining, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

కొన్ని కొన్ని సార్లు పాత బట్టల్లో మడతల్లో ఓల్డ్ పర్సుల్లో ఎంతో కొంత క్యాష్ దొరికిందనుకోండి, అది ఒక గెలుపు ఫీలింగ్. అలాగే మన రేడియో షోలో మనం అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు మీరు చెప్పగలిగితే, రైట్ టైంలో కాల్ చేస్తే మీకు కూడా ఇలాంటి విన్నింగ్ ఫీలింగే వస్తుంది కదా.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 PM. Only on 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
2: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సైలమ.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देशकालमान परिस्थितुलु, प्रकृति दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एग्टेक आईएनसी. मलेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एग्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Men nalguru eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo og, quality lo og, quantity lo kuda full mass og. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. Og experience Swadeshi restaurant, Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసిబేలవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విత్ చమికావా పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Tiring workout ski, workout is solution. Radio Surabhi, America lo telugu restam.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
11: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
12: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
13: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
12: హాయ్, నేను మీ తేజ సజ్జ.
13: డు లిసన్ టు రేడియో సురభి
12: 107.9 HD3,
11: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
12: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: విరిసిన తలపులు కురిసెను కల కలిసిన మనసులలో, పురి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో,
1: అది

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ గా మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: G3 @ 919-491-4514. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేం US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను
2: మీ
3: చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देशकालमान परिस्थितुलु, प्रकृति दानि पडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मलेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istilamma Vayanam, Putsukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
5: India ki teleport aithe enta baaguntundo.
6: What if India was just a tap away?
7: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit mypursue.com or write to support@mypursue.com.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో స్తంభం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: calibration knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Vintunnadi Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
3: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
4: Yes sir.
3: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
4: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
3: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthi. They also offer catering because their food is so irresistible.
5: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Hola, bienvenido. Disfruta fiesta. Woo!

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ, ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Istinamma vayanam, puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

Hi, hello, good evening. Welcome to Surabhi Detour with me, Rajeshwari. Nenu ivala meeto paatu 7 gantala daaka untanu. September 4th tariku studio lo time 4 gantala 15 nimishalu. How is everybody? Ela unnaru? Happy Friday and happy long weekend. I do not know. Inka enta mandi pani ivala work lo unnaru anedi naaku doubt e. Long weekend vachinappudu ila ee time kalla andaru ekkadekkadiki vaallu ekkadiki vellal anukune vaallu akkadiki already egiripodamu or egurtu veltamu దారిలో ఉండడం జరుగుతుంటుంది. సో విషింగ్ యూ ఆల్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్ లాంగ్ వీకెండ్ అండ్ రిలాక్సింగ్ టైమ్. అండ్ ఇప్పుడు కనుక మీరు రేడియో సర్బీ కార్యక్రమానికి ట్యూనింగ్ అయింటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ అండ్ యూఆర్ రైట్ నౌ లిస్నింగ్ టు మీ ఆన్ 107.9 FM HD3 ఆర్ పాసిబ్లీ యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ ఆర్ యాప్ ఆర్ వెబ్సైట్ ఆర్ వయా ఎలెక్సా. సో రేడియో సర్బీ యాప్ ఇప్పుడు It now has the new feature for Apple CarPlay. So tell us how you like it, any feedback, any suggestions, anything that you have, we would love to hear from you. So CarPlay feature utilize cheskondi and let me know, let us know, send your feedback, email cheyachu ledha studio lo show jarutunnappudu call chesi cheppachu or ma social media handles lo message cheyachu, anything, your feedback is always welcome. So how is everybody doing? మీ ఫ్రైడే ఎలా ఉంది, వీకెండ్ ఎలా ఉంది, ఏంటి ప్లాన్స్, వాట్స్ గోయింగ్ ఆన్? ఇవాళ ఇంకా కొంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ వరలక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిరస్తు. మీ అందరికీ మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, మీరు చాలా ఆరోగ్యంగా ఆనందంగా నిండు నూరేళ్లు ఉండాలని ఆకాంక్షిస్తూ రేడియో సర్వీస్ విషింగ్ యూ ఆల్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ ఫ్రైడే. అండ్ మన ఇంటింట సురభి కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టామో ఆ జర్నీ ఎంత బ్యూటిఫుల్ గా కొనసాగుతోంది. ఇవాళ అది దాదాపుగా చివరి ఘట్టంలోకి చేరుకోబోతోంది. వీఆర్ ఎక్సైటెడ్ టు విజిట్ సంబడి టుడే, సో విల్ టాక్ ఆల్ అబౌట్ ఇట్.

Welcome back to Surabhi Detour. So, ఒకసారి మనం క్విక్ గా అలా ప్రకటనలు చూసేసుకుని కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాం. ఇవాళ ఫ్రైడే కాబట్టి వీ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. సో రెట్రో అనే కాదు, పాతవి కొత్తవి మంచివి ఏవైనా సరే వినాలి, వినిపించాలి అనేది హోల్ గోల్ అన్నమాట. బట్ ఎనీవే, నేను ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ లిటిల్ డివోషన్ బికాస్ ఇవాళ చివరి శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కదా. సో అందుకని కొద్దిగా ఆ మూడ్ అంటే ఆ మెలడీ టైప్ లోనే వెళ్తున్నాయి కొన్ని పాటలు. డెఫినెట్లీ విల్ స్విచ్ ద గేర్స్ యాజ్ వి కీప్ గోయింగ్ ఇన్ టు ద డే. బట్ మీరే వినాలనుకుంటున్నారు, వాట్ ఈస్ యువర్ హార్ట్ సే టుడే? 9726361966 ఇస్ ద స్టూడియో నంబర్, కాల్ చేసి చెప్పండి. ఆల్ రైట్, సో the first thing that I want to remind you is about Raboye Vinayaka Chavithi ki sambandhinchi Rajula's Kitchen. They are offering Mahaprasadam in 5 pound and 11 pound quantities, and anta maatrame kaakunda they are also able to take your orders for freshly made modak, kaju katli and other festive sweets. So edina sare homemade type of taste kavali, quality kavali ani anukunte, reach out to Rajula's Kitchen at 9728787999 or 4693601556. And India Today has a lot going on. India Today restaurant lo chala chala jarugutunnayi. Of course manandarki telusu happy hour is happening between 4 PM and 7 PM. Akkada bar snacks at just $1 and draft beers $2.99, and adi maatrame kaakunda they have unlimited dosa night going on, and they also have some special buffet options. And ee weekend lo chala special weekend buffets are available. So definitely this is the time for you to, long weekend kada, so happy ga meer ganaki ekkadiki travel చేయకపోతే మీ ఇంటికి ఎవరన్నా వస్తూ ఉంటే, ఆర్ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, దెన్ డెఫినెట్లీ దిస్ ఇస్ ద టైమ్ టు విజిట్ ఇండియా టుడే అండ్ చెక్అౌట్. దే హ్యావ్ లాట్ ఆఫ్ స్పెషల్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. అండ్ ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ అంటే 3234 151 North Nolan Drive, South Lake. ఇక్కడ ఇండియా టుడే రెస్టారెంట్ ఉంది, డెఫినెట్లీ విజిట్ దెమ్ అండ్ కాల్ చేసి చెప్పండి హౌ యూ లైక్డ్ అని, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ అని. I'll be waiting to hear from you. So here is the next beautiful part.

0: లాంటి హైలైట్స్ మాత్రమే చాలా చాలా టాప్ లెవెల్ లో చూస్తే డెఫినెట్లీ ద ఫస్ట్ థింగ్ దట్ ఎవ్రీబడి అందరూ ఫాలో అవుతూ ట్రాక్ చేస్తున్న న్యూస్ మేబీ దిస్ వన్. దిస్ ఇస్ బిట్వీన్ ద టెన్షన్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ మిలిటరీ టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి బికాస్ వాషింగ్టన్ రైట్ నౌ ఇంక్రీజింగ్ సమ్ ఎకనామిక్ ప్రెషర్ శాంక్షన్స్ ద్వారా. అండ్ ఎందుకు మనం ఐ షుడ్ బీ కేర్ అబౌట్ హిట్ సిట్టింగ్ హియర్ ఇన్ డాలస్ అంటే ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా ఇంటర్నేషనల్ లోనే ఉండిపోవట్లేదు కాబట్టి అవి ఆయిల్ ప్రైజెస్ గ్యాస్ ప్రైజెస్ ఇన్ఫ్లేషన్ మార్కెట్స్ అన్ని రకాలుగా మన దగ్గరికి మన దాకా చేరుతూ ఉన్నాయి కాబట్టి సో వన్ కాన్ఫ్లిక్ట్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ అవే డెఫినెట్లీ ఇక్కడ రైట్ హియర్ మన గ్యాస్ స్టేషన్ లో ఇంటి పక్కన కూడా దాన్ని ఏమంటారు దాని ఇంపాక్ట్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio
2: Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
2: Tiring workout ski, workout solution. Radio Surabhi, Americano, Telugu Nestam.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
8: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
9: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
10: Tatra khalu imani ashtav ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
13: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది టూర్. అండ్ నేను రాజేశ్వరిని మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. ఇవాళ 7 to 9 షోలో యూ హ్యావ్ ఎ స్పెషల్ హోస్ట్ కమింగ్ ఇన్. స్టే ట్యూన్డ్, అప్పుడు అర్థమైపోతుంది హూ దాట్ ఇస్ అని. బట్ ఎనీవే, దిస్ లాస్ట్ 2 weeks అయితే చాలా మంది మా టీమ్ లో విల్ హ్యావ్ బీన్ టేకింగ్ వెకేషన్స్, అండ్ దానివల్ల చాలా షోస్ ఎవరి షో వాళ్ళు కాకుండా వేరే వేరే రీప్లేస్మెంట్స్ వస్తూ వచ్చారు. సో దాట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫన్, రైట్? బికాస్ ఒక పర్టికులర్ షోలో మీకు ఒక హోస్ట్ టైమ్ కి వాళ్ళు అలవాటైపోతే వాళ్ళ ఫ్లో, వాళ్ళ స్టైల్, వాళ్ళ పాటల చాయిస్, వాళ్ళ చాయిస్ ఆఫ్ టాపిక్స్ మాట్లాడడానికి అన్ని అవి అలవాటైపోతాయి. అండ్ దెన్ అదే టైంలో వెన్ సమ్వన్ ఎల్స్ ఇస్ కమింగ్, అప్పుడు వాళ్ళు దే బ్రింగ్ ఎ డిఫరెంట్ ఫ్లేవర్, అండ్ దాట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫన్. సో అదన్నమాట సంగతి. మనం ఇంతకు ముందు విన్న పాట ఫస్ట్ సెమిస్టర్ అనే సినిమా నుంచి విన్నాము. అండ్ నేను ఆ సినిమా చూడలేదు యాక్చువల్గా. ఇఫ్ ఎనీబడి వాచ్డ్ ఇట్, ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి మీద పిక్చరైజ్ చేసిన పాట అది. అండ్ చాలా బాగుంటుంది పాట, లిరికల్ గా కూడా చాలా బాగుంటుంది. చిన్న వేదాంత ధోరణిలో ఉంటుంది, చిన్న ఫిలాసాఫికల్ టచ్. ఇఫ్ ఎనీబడి వాచ్డ్ ఇట్ ఐ వుడ్ లైక్ టు నో అసలు ఆ సినిమా గురించి కొంచెం, అండ్ ఈ పాట కాంటెక్స్ట్ తెలుసుకోవాలనే కొంచెం చిన్న కుతూహలం. ఇఫ్ యూ హావ్ వాచ్డ్ ఇట్ దెన్ డెఫినెట్లీ కాల్ మీ అండ్ షేర్ the context please. అది విషయం. సో ఇందాక మనం బ్రేక్ వెళ్లే ముందర వి వర్ లుకింగ్ ఎట్ గ్యాస్ ప్రైజెస్, నాట్ రియల్లీ, వి వర్ లుకింగ్ ఎట్ సమ్ ద జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, యాక్చువల్ గా ఏం జరుగుతుంది ప్రపంచంలో అనే విషయం జస్ట్ అలా మాట్లాడుకుంటున్నాము. ఇరాన్ అండ్ యుఎస్ సిచ్యువేషన్ ఇంటెన్సిటీ గురించి. Do you really follow it? Evarna follow avutunara avatleda? You don't care? Do you care? If you have a thought, please do share, I'd love to know. And then the other topic ప్రస్తుతానికి చాలా ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్, ఆల్ ఓవర్ ద న్యూస్ ఛానల్స్, ఆల్ ఓవర్ పీపుల్స్ లైఫ్స్ చాలా చాలా ఇంపాక్ట్ చేసి ఎమోషనల్ గా బాగా డిస్టర్బ్ చేసిన విషయం నేపాల్ అండ్ టిబెట్, ద హోల్ ఫ్లడ్స్ అక్కడ జరిగిన సిచ్యువేషన్. దానికి సంబంధించి కూడా ఇవాళ కొంచెం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. అండ్ ఆఫ్ కోర్స్ మూవీ పరిస్థితి ఏంటి, వాట్ ఈస్ టాలీవుడ్ టాకింగ్ అబౌట్, విల్ టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ దాట్. సో స్టే ట్యూన్డ్. అండ్ నేను ఓటీటీలో కూడా ఐ వాచ్డ్ ఎ మూవీ అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దాట్ ఆల్సో. సో ఐ హ్యావ్ సమ్ రికమెండేషన్స్, లెట్స్ టాక్ ఇట్ ఆల్. 9726361966. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ రిక్వెస్ట్, యూ వెల్కమ్ టు కాల్ అండ్ ప్లేస్ ద రిక్వెస్ట్, బికాస్ దిస్ ఇస్ డ్రైవ్ టైమ్, అంటే ఇట్ ఈస్ యువర్ టైమ్. సో కాల్ అండ్ ప్లేస్ యూర్ రిక్వెస్ట్ సాంగ్ అండ్ ఐ వుడ్ లవ్ టు ప్లే దట్ ఫర్ యూ. But the next song is coming up for you. Rendu ganta karyakramam lo we will take a look at traffic situation. Here is another trending and most viral. Emma Chala, it's a dubbing movie. Emma Chala cute ga anpinchindi and her dance moves are also very cute. Entha popular ayipindi, entha viral ayipindi ee song for reels ante anta viral ayipindi. Call me and share your thoughts about this song.

వెల్కమ్ బ్యాక్ టు సురభి టీ టూర్. నేను రాజేశ్వరి అండ్ నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. సో లైక్ ఐ సెడ్, లెట్స్ టేక్ అ క్విక్ లుక్ ఎట్ టాలీవుడ్ సిచ్యువేషన్ ఏమంటుంది అని. రీసెంట్లీ వచ్చిన సినిమా టాక్సిక్ ఎంత చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా కానీ అంతే పెద్ద ఫ్లాప్ అయినట్టుగా వార్తలు అయితే కనబడుతున్నాయి. ఐ డిడ్ వాచ్ ఇట్. మీరేమన్నా చూస్తే మీరు గనక దానికి విక్టిమ్ అయ్యారా లేకపోతే మీరు ఎంజాయ్ చేశారా, వాట్ ఈస్ యువర్ టేక్ అబౌట్ ఇట్? నాకు ఇంతవరకు ఎవరు కూడా టాక్సిక్ సినిమాకి సంబంధించి పాజిటివ్ గా రివ్యూ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఐ డిడ్ కమ్ అక్రాస్ ఎనీబడి. అండ్ వాట్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్, విచ్ మూవీస్ ఆర్ కమింగ్, అండ్ మీ యాంటిసిపేషన్ ఏ సినిమా మీద ఉంది ఇన్ ద రీసెంట్ టైమ్స్ అనేది మీరు కాల్ చేసి నాకు చెప్పండి. అండ్ ఐ వాంట్ టు నో విచ్ మూవీ ఆర్ యూ రియలీ బెట్టింగ్ ఆన్ అని. ఐ స్టిల్ రిమెంబర్ ఒక టైంలో అయితే వెయిట్ చేసేవాళ్ళం ఎప్పుడు వస్తుందా ఒక సినిమా, ఒక తెలుగు సినిమా ఎప్పుడు వస్తుందా చూద్దామా అని. కానీ ఇప్పుడు హౌ మచ్ హ్యాస్ చేంజ్డ్ కదా, మొత్తం అసలు ద హోల్ లైఫ్ స్టైలే మారిపోయింది మనకు తెలియకుండానే ఆటోమేటికలీ. ఐ థింక్ ఐ జస్ట్ థింకింగ్ ఇవాళ ఒక 2005 వెన్ ఐ కేమ్ హౌ ఇట్ వాజ్ అని, ద హోల్ ఫీలింగ్ ఆఫ్ కమింగ్ ఇన్ టు దిస్ కంట్రీ బిగినింగ్ లో, ఇక్కడున్న లైఫ్ స్టైల్, ఇక్కడున్న ఫెసిలిటీస్, మనకిందులో ఏవి మనకి లాగా మనం వదిలేసి వచ్చిన ఏవైనా మనకి దగ్గరగా ఉన్నాయా అని వెతుక్కునే ఆ సిచ్యువేషన్, ఆ డేస్ అక్కడి నుంచి ఇప్పుడు వేరైన వెరీ వెరీ వెరీ డిఫరెంట్ సిచ్యువేషన్ రైట్ నౌ. కొన్ని విషయాలు మనం ఓపెన్ గా మాట్లాడడానికి ఇష్టపడతాము, కొన్ని వీ డోంట్. వీ వాంట్ బి వెరీ డిప్లొమాటిక్ అబౌట్ దస్ కదా, దట్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. వీ వాంట్ ఎవ్రీబడి టు బి ఆనెస్ట్. కానీ ఎవరైనా ఆనెస్ట్ గా మాట్లాడితే మరి మనం వినడానికి ఇష్టపడము, కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా ఇష్టపడము. ఎనీవే, కమ్ బ్యాక్ టు దాట్. అండ్ సో వాట్ ఎల్స్ ఆర్ ద మూవీస్ దాట్ యూ ఆర్ బెటింగ్ ఆన్, అది నేను డెఫినెట్లీ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. బట్ నేను సోషల్ మీడియాలో మన నెట్ఫ్లిక్స్ లో ఐ వాచ్ ఏ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ ఇన్ ద రీసెంట్ టైమ్స్. అది కూడా ఒక రికమెండేషన్ మీద నాకు చాలా నచ్చింది ఆ సినిమా, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఆఫ్టర్ దిస్ సాంగ్, వాట్ డూ యూ వాంట్ టు లిసన్? 9726361966.

Okay, so welcome back to Surabhi Detour. Quick round of what is happening around Manam already chusesamu. So from Washington to Tehran, from Kyiv to Moscow to Nepal to China to Europe to Wall Street, anni kuda everything is moving super duper fast rate lo. Wars, weather, politics, markets, everything. And somehow edo karakanga ivanni kuda connected. అందుకనే వీ హ్యావ్ టు బి ఇన్ఫార్మ్డ్ అండ్ వీ హ్యావ్ టు బి ట్రాకింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. వరల్డ్ ఇస్ నో మోర్ ద సేమ్ కదా. బట్ ఇవాళ నాకు రీసెంట్లీ ఐ హ్యాపెన్ టు కమ్ అక్రాస్ సోషల్ మీడియా పోస్ట్ అనమాట. అందులో స్పెసిఫిక్ గా అనమాట దే వర్ టాకింగ్ అబౌట్ హౌ మన చుట్టూత ఎంత జరిగిపోతుంది అండ్ మెజారిటీ అంతా కూడా నాట్ వెరీ హ్యాపీ న్యూస్ ఉంది. సో అంతా కూడా డిస్టర్బింగ్ గా ఉంది. సో హౌ అబౌట్ యాక్చువల్ గా జరుగుతున్న కొన్ని పాజిటివ్ విషయాలు ప్రపంచంలో ఎక్కువగా బయటికి రావట్లేదు ఆర్ నోటీస్ లోకి రావట్లేదు అని అనిపించే విషయాలు మనం మాట్లాడుకుందామని. సో ఐ థాట్ ఐ విల్ షేర్ దట్ విత్ యూ ఇవాళ. సో దట్స్ అప్ కమింగ్ అప్, స్టే ట్యూన్డ్ ఫర్ దట్. ఇప్పుడైతే పాట వినేసి బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి క్విక్లీ పాట వినేసి రండి. బ్రేక్ అయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: అమ్మా, సాటర్డే మూవీ?
4: మన బడి క్లాస్.
3: అమ్మా,
4: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
4: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు support@mypursue.com.

0: Welcome back to Sirapeek Detour. Alright, so ivala nenu meeku oka movie gurinchi cheptana annanu kada indaka. Actually ga అది ఓటీటీ లోనే రిలీజ్ అయింది అనుకుంటా. అది బయట ఎక్కడ రిలీజ్ గురించి దాని గురించిన ప్రస్తావన ఎక్కడ కూడా నేను వినలేదు. కాకపోతే సోషల్ మీడియాలో కొంచెం అవసరాలు శ్రీనివాస్ గారి చేసిన ఆయన చేసిన ప్రమోషన్స్ కొద్దిగా అక్కడక్కడ చూసినట్టు గుర్తు, కానీ సినిమా గురించి పెద్దగా నేను ఎక్కడ వినలేదు. సో సమ్వన్ రికమెండెడ్ టు మీ అండ్ ఐ హ్యాపెన్ టు వాచ్ ఇట్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ మూవీ కాల్డ్ న్యూటన్స్ థర్డ్ లా. ఐ డోంట్ నో మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్ లో వెళ్ళింది. కొద్దిగా అక్కడక్కడ లూజ్ ఎండ్స్ అనిపించినా గానీ చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చూసేలాగా చేసింది. మొత్తం సినిమా అంతా చూసే లాంటి పరిస్థితి అయితే గ్యారంటీగా అనిపించింది నాకు. బెస్ట్ పార్ట్ ఈస్ అబౌట్ సుమంత్. నైస్ టు సీ హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. మళ్ళీ సుమంత్ ని తెరమే చూడటం బాగుంది అండ్ హీ వాజ్ గుడ్ యాక్చువల్లీ. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్ నాకు అంత ఎక్కలేదు. నాకు ఐ డోంట్ నో ఫర్ వాట్ ఎవర్ రీజన్ యాక్టర్ ఉన్న తర్వాత అన్ని రకాల క్యారెక్టర్స్ చెయ్యాలి, కానీ ఎందుకో కొంతమందికి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ సూట్ కావేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్ అగైన్. బట్ ఎనీవే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. కానీ ఈ సినిమా యాక్చువల్లీ బాగుంది. మీరు కనుక చూసింటే దాని గురించి మనం ఇంకా మాట్లాడుకోవచ్చు. కాల్ చేసి చెప్పండి. నేనేం చేస్తానంటే ఒక పాటలు అందులో నాకు రెండు మూడు పాటలు నచ్చినాయి, కానీ చిత్ర గారు ఒక చాలా మంచి పాట పాడారు. ఆ పాట నేను మీకు వినిపిస్తా. ఎంజాయ్ ద సాంగ్ అండ్ కాల్ మీ అండ్ షేర్ యువర్ థాట్స్ ఇఫ్ యూ వాచ్డ్ ఇట్ ఆల్రెడీ. న్యూటన్స్ థర్డ్ లా, హౌ డిడ్ యాక్చువల్లీ చూస్తే గనక మీరు ఎవరన్నా then I'll have a question to ask. 9726361966.
1: aina 10 mandi naake idu pan chestunnaru sir, neeru evadiki pan cheyatu enti?
2: Rajalu poyin tarvata kireta nen hospital ki velthunnanu.

Yes, that was Newton's third law. Adi cinema peru. Rajesh Karna is the writer and director ee cinema ki. Conceptually cinema chala interesting anpinchindi naaku, ante the way the third law was shown akkadakkada remind chestu in case ఎవరికైనా చెప్పవలసి వస్తే ఎక్స్ప్లిసిట్ గా ఎలా చెప్పాలనేది కూడా చాలా నీట్ గా చెప్పారు అది కూడా ఎట్ సమ్ పాయింట్ బట్ త్రూ అవుట్ ద మూవీ ద న్యూటన్స్ థర్డ్ లా వాజ్ వెరీ వెరీ స్మార్ట్లీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టూ ద స్టోరీ లైన్ అని అనిపించింది అండ్ యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు మెనీ పీపుల్ ఐ డిడెంట్ నో హూ దోస్ వర్ అభినయ అనే ఒక ఐ థింక్ ఇట్స్ న్యూ ఫేస్ చాలా మంది కొత్త వాళ్ళు అంటున్నారు అందులో శ్రీనివాస్ అస్ట్రాల జగపతి బాబు తప్ప అండ్ సుమంత్ అఫ్ కోర్స్ తప్ప మనకి సిగ్నిఫికెంట్ గా నాకు తెలిసిన క్యారెక్టర్స్ ఎవరు కనబడలేదు అఫ్ కోర్స్ దర్ వాజ్ అనదర్ క్యారెక్టర్ బట్ చాలా బాగుంది నాకు నచ్చింది ఐ రియలీ ఎంజాయిడ్ అంటే లైక్ ఐ సెడ్ కాన్సెప్ట్ పరంగా బాగుంది అండ్ ఒక ఫ్యామిలీలో ఏదైనా ఒక అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా జీవితంలో అట్లా ఏదైనా ఒక డిజాస్టర్స్ సిచ్యువేషన్ ఒక మనిషి ఒక ఫ్యామిలీలో జరిగితే హౌ దట్ ఇంపాక్ట్స్ ద ఫ్యామిలీ అండ్ ఒకవేళ పేరెంట్స్ కనుక విజిలెంట్ గా లేకపోతే అది పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చు ఇలాంటి అంటే ఓవరాల్ ఇలా అవుట్లైన్ చెప్తే ఈ కాన్సెప్ట్ మీద ఇంకా చాలా ఉన్నాయి కదా అనిపిస్తుంది కానీ ద వే దిస్ స్టోరీ వాజ్ టేకన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్లీ నెరేటెడ్ అనిపించింది స్క్రీన్ ప్లే వాజ్ ఆల్ డన్ వెరీ వెల్ లైక్ ఐ సెడ్ అక్కడక్కడ చిన్న చిన్న లూజ్ ఇవి ఉన్నాయి కానీ బట్ ఐ ఎంజాయిడ్ వాచింగ్ ద మూవీ సో ఇన్ కేస్ యూఆర్ లుకింగ్ ఫర్ అ రికమెండేషన్ ఫర్ ద వీకెండ్ డెఫినెట్లీ ఐ రికమెండ్ దిస్ నాకు మ్యూజిక్ బాగా నచ్చింది యాక్చువల్గా ఇప్పుడు మనం విన్న దిస్ వన్ ఇంగ్లీష్ సాంగ్ విచ్ యాక్చువల్లీ కీప్స్ రన్నింగ్ త్రూ అవుట్ ద మూవీ ఇది అదొకటి బాగుంది అండ్ రెండు మూడు పాటలు ఉన్నాయి యాక్చువల్లీ ఈ సినిమాలో అవి బాగున్నాయి ఇందాక చిత్ర గారి వాయిస్ అయితే అసలు బాగా అద్భుతం అనిపించింది నాకు ఆ పాట ఆ సినిమాకి ఖచ్చితంగా ఒక ఒక ఏమంటారు ఒక ఎన్హాన్స్ చేసింది సినిమాని ఆ పాట మటుకు అదండి విషయం ఓకే దర్స్ వన్ మోర్ సాంగ్ ఐ వాంట్ టు ప్లే ఐ ప్లే దట్ ఫర్ యూ స్టే ట్యూన్డ్ విత్ మీ అండ్ ఇఫ్ యూఆర్ లిస్నింగ్ రైట్ నౌ టు సర్వీ డిటోర్ దెన్ కాల్ మీ అండ్ షేర్ యువర్ థాట్స్ ఇఫ్ యూ వాచ్డ్ న్యూటన్స్ థర్డ్ లా

0: ఎక్కడ పిలుచుకుంటమ్మా?
1: అమ్మాయి బాగుండాలి కాదు, ఎక్కడ కలిస్తే ఏంట్రా? అన్ని కుదిరితే ఇదే మీ అత్తగారి కాలనీ.
0: ఓ, అదా మ్యాటర్. ఇల్లు చూసి పిచ్చామన్నమాట.
1: ఊరు ముయ్.
0: యు ఆల్వేస్ గుడ్ అట్ లెక్కలమ్మా, కీప్ ఇట్ అప్.
1: ఎక్స్ట్రా మాట్లాడుకు. హాయ్, బాగున్నారా?
2: బాగున్నానండి. బాగున్నావు బాబు? ఎప్పుడో వచ్చినప్పుడు చూసాను.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andistondi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నిన్ను బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: Ski, tiring workout ski, workate solution. Radio Surabhi, America lo Telugu restam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

ఓకే, సో ఆనెస్ట్లీ స్పీకింగ్ ట్రాఫిక్ చెక్ చేద్దామంటే పెద్ద ఏమి ఇక్కడ నేను మీకు నోటీస్ లోకి తీసుకురావాల్సినంత ట్రాఫిక్ సిచ్యువేషన్ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి గ్రీన్, ఆల్ రోడ్స్ ఆర్ గ్రీన్. సో ఆబ్వియస్లీ హాలిడే టైం కదా, 75 సౌత్ ఒకటే కొంచెం లిల్ బిట్ ఆఫ్ కంజెషన్ బట్ మూవింగ్ ట్రాఫిక్ అది కూడా. అండ్ రియల్లీ నథింగ్ మచ్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ రోడ్స్, అన్ని కూడా చాలా వరకు గ్రీన్ గ్రీన్ గానే ఉంది మొత్తం అంతా. ఇలాగే ప్రపంచం అంతా కూడా గ్రీన్ గ్రీన్ గా ఉంటే బాగుంటుంది. సో డెఫినెట్లీ లెట్స్ టాక్. ఓకేనా, అ క్విక్ లుక్ అట్ సంథింగ్ పాజిటివ్. ప్రపంచంలో ఏదేదో జరిగిపోతుందని మనం రోజు మాట్లాడుకుంటూ ఉన్నాము. అఫ్కోర్స్ అవన్నీ నిజాలే, కానీ ఇంకా మనకి హ్యాపీగా ఫీల్ అవ్వవలసిన నిజాలు, అలాగే మనం ప్రాబబ్లీ ఎక్కువగా బయట ప్రచారంలోకి రానివి కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం మాట్లాడుకుందాం. సో దాంట్లో మొదటిది, చాలా మంది చాలా యంగ్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక ఏజ్ వాళ్ళందరి వరకు కూడా ఎవ్రీబడి ఈజ్ వరీడ్ అబౌట్ ద బిగ్గెస్ట్ సిచ్యువేషన్ ఇంక్లూడింగ్ సంథింగ్ కనెక్టెడ్ విత్ ద రీసెంట్ ఫ్లడ్స్ ఇన్ నేపాల్. అదేంటి అంటే ఎన్వైరన్మెంటల్ సిచ్యువేషన్. సో ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఒక గుడ్ అండ్ అ వెరీ రేర్ పీస్ దట్ వీ షుడ్ ఆల్ బీ టాకింగ్ అబౌట్ ఇస్ ది ఓజోన్ లేయర్. Scientists say, and the news is that ozone layer is recovering. That is a wonderful, wonderful news. Kabatti oka panchi positive energy iche news. Kabatti kachithanga we should be talking about it. So remember the giant hole over Antarctica, decades nunchi chaala bayapedutunnadi adi, it hasn't disappeared kani it's getting smaller and recovering. So that is enduku ante, the people say that, the scientists say that it's largely because of the countries across the globe who have agreed to stop using chemicals. So ento kontha contribute chestu velthu unnanduku, chaala conscious effort pedutunnanduku, it is showing some positive signs. Any there is also people are saying that the whole world might current policy ganaka continue aithe fully recover aye chances whole across the world lo 2040 kalla ani. So let's hope for the best, and hope those countries that do not believe in this also will start opening their eyes and start contributing something positive. Yeah.

అదండి సంగతి. సో వాట్ నెక్స్ట్ మాట్లాడుకునే ముందర ఒకసారి మళ్ళీ మన స్పాన్సర్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటో చూసేద్దాం క్విక్లీ. సో స్పాన్సర్స్ మీకు అందిస్తున్న మెసేజ్ ఏంటి అంటే, ఇండియా బజార్ ఇస్ బ్రింగింగ్ యూ ద కిడ్స్ ఆంటర్ప్రెన్యూర్ కార్నివాల్ దిస్ సాటర్డే September 5 3 PM నుంచి. ఏంజిల్స్ డ్రైవ్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లొకేషన్ ఉంది కదా, అక్కడ ప్లేనోలో ఇండియా బజార్ ఇస్ బ్రింగింగ్ యూ దిస్. అండ్ యూ కెన్ థింక్ ఆఫ్ ఫుడ్ బూత్స్, గేమ్స్, క్రాఫ్ట్స్, activities, giveaways, prizes, and yes, there are a lot of freebies for all kids. Plus, participating kids ki gift certificates kuda istunnaru. And if you want your little entrepreneur to have a booth, vendor spots are limited. So you can reserve your spot today in India Bazaar Kids Entrepreneur Carnival this Saturday, September 5th from 3 PM. Interesting kada? Go ahead and reach out to them. అది విషయం. అండ్ అది కాకుండా అనదర్ టైమ్ ఐ వాంట్ రిమైండ్ యూ దట్ ఇండియా టుడే ఈ వీకెండ్ బుఫే చాలా చాలా ఎక్సైటింగ్ వీకెండ్ బఫే ఉంది వాళ్ళకి. అండ్ అఫ్ కోర్స్ దేర్ హ్యాపీ అవర్ ఇస్ అనదర్ థింగ్ దట్ యూ ఆల్ నో అబౌట్. దే హ్యావ్ అన్లిమిటెడ్ దోసా నైట్ హ్యాపెనింగ్, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. డెఫినెట్లీ విజిట్ దెమ్ అండ్ ఎంజాయ్ యువర్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దిస్ లాంగ్ వీకెండ్. అండ్ దిస్ ఇస్ అట్ ఇండియా టుడే, 151 నార్త్ నార్లన్ డ్రైవ్, స్వీట్ 100 సౌత్ లేక్. అది విషయం. మరి నెక్స్ట్ పాట వినే ముందర వాట్ ఇస్ అనదర్ ఇంకా నెక్స్ట్ వాట్ ఇస్ పాజిటివ్ విషయాలు ఏమి ఉన్నాయి కొన్ని మాట్లాడుకోవడానికి అంటే, ఐఎమ్ 100% షూర్ యూ మస్ట్ హావ్ కమ్ అక్రాస్ దిస్ న్యూస్ దట్ చైనా హ్యాస్ అనౌన్స్డ్ ఒక స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఫర్ Type 1 and Type 2 డయాబెటీస్ కి. ఇట్స్ డెఫినెట్లీ ఫ్యాసినేటింగ్ మెడికల్ న్యూస్ పరంగా. Scientists are making major progress అని చెప్పచ్చు ఈ విషయంలో. సంథింగ్ ఒక ఇంపాసిబుల్ అని అనిపించేది కొన్ని సంవత్సరాల క్రితం అట్లాంటిది, ఇప్పుడు స్టెమ్ సెల్స్ హెల్ప్ తోటి యూర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ బాడీ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ ఇన్సులిన్ అగైన్. ఇది రీసెర్చర్స్ ఇన్ షాంఘై హ్యావ్ రిపోర్టెడ్ దీస్ ఎంకరేజింగ్ రిజల్ట్స్ ఇన్ పేషెంట్స్ విత్ Type 1 డయాబెటీస్. Type 2 మీద దేర్ ఆర్ సమ్ ఎర్లీ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. సో దే ఆర్ నాట్ యెట్ అప్రూవ్డ్ క్యూర్ అని అంటున్నారు, బట్ స్టిల్ రీసెర్చ్ ఇస్ ఆన్. సంథింగ్ విచ్ ఈస్ వండర్ఫుల్. మనిషి తలుచుకుంటే చేయలేదు ఏదైనా ఉందా? ఏదీ లేదు.

నాని అండ్ సాయి పల్లవి. ఆ పాట విన్న తర్వాత ఎంసీఏ సినిమా నుంచి మనం విన్న పాట బ్యాక్ టు సుర్బి డిటూర్. అండ్ నేను రాజేశ్వరి మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. ఇవాళ హ్యాపీ అవర్ షో ఫ్రైడే ఈవినింగ్ 7 to 9. శ్రీకాంత్ కి బదులుగా వీ హ్యావ్ సమ్ ఎల్స్ హూస్ గోయింగ్ టు బి యువర్ హోస్ట్. హూ ఇస్ దట్ హోస్ట్ తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు బి ట్యూన్డ్ ఇన్.

సో నాని పాట విన్నాం కదా మీరు, హౌ డిడ్ యూ లైక్ ద ఏషనగుల పాట? పారడైజ్ సినిమా నుంచి రిలీజ్ అయిన పాట, చాలా హడావిడి డాలస్ లో రిలీజ్ అవ్వడము, చాలా పెద్ద హడావిడి జరగడం దానికి, చాలా చాలా రీల్స్, చాలా వైరల్ కాంటెంట్ దట్ ఇస్. కానీ వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్ అండ్ హౌ, అసలు నానిని అలా చూడాలి అంటే ఎట్లా అనిపిస్తోంది మీకు? ఐఎమ్ వెరీ క్యూరియస్. అసలు జనరల్ గా నాని అనగానే మనందరికీ ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, అఫ్ కోర్స్ తను మెల్లిగా అది ఈ డైరెక్షన్ లోకి వెళ్తూనే ఉన్నాడు అనుకోండి, హిట్ తర్వాత సరిపోదా శనివారం ఇలాంటి సినిమాలతోటి, నేనైతే ఎంజాయ్ చేయలేకపోయాను. ఐ సమ్ హౌ ఫెల్ట్ లైక్ నాకు, ఐ డోంట్ నో, ఫర్ మీ ఈజ్ మోర్ లైక్ యూనో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరో లాగా కనబడితే ఎక్కువ ఇష్టపడతా నేను. అండ్ జనరలీ కూడా యాక్షన్, దీస్ కైండ్ ఆఫ్ యాక్షన్ మూవీస్ ఐఎమ్ నాట్ అ బిగ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దోస్. సో ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ వెరీ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. బట్ మిగిలిన ఫ్యాన్స్ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు, ఐ బి క్యూరియస్ టు నో. 972-636-1966. ఆ వైరల్ పార్ట్ ఏంటో ఒకసారి అలా వినేసి వచ్చేద్దాం.

ఈ డిచ్చిక్ డిచ్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. ఎవరి గురించి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు ఈయన లైఫ్ లో స్పైస్ ఉండదు. శేఖర్ సార్ అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ వద్దులే. ఏ ఆడి వద్దు బా, మనం వచ్చాటే చెప్పుకున్నాను.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పిస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: Tistinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio surabhi meeku andistundi kotta sambaralu maa surabhi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta surabhi mee intiki raavalanu meer anukunte mee aahvananni tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

Welcome back to Surabhi Detour with me Rajeshwari. నేను మీతో పాటు ఇంకా సేపు ఉంటాను. ఆల్మోస్ట్ ఇంకొక గంట పాటు కార్యక్రమం ఉంది. అండ్ ఇవాళ సాయంకాలం హ్యాపీ అవర్ మీకు అందించడానికి వీ హ్యావ్ అవర్ స్పెషల్ ఆర్జే జాయినింగ్ అస్. సో స్టే ట్యూన్డ్ విత్ అస్. మనం ఇందాక కొన్ని పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, ప్రపంచంలో చాలా చాలా జరిగిపోతున్నాయి, వాటితో పాటు కొన్ని పాజిటివ్ విషయాలు కూడా మనం మాట్లాడుకుందామని. దిస్ ఇస్ అనదర్ టాపిక్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ అప్ టు యువర్ నోటీస్. అదేంటంటే, దిస్ ఇస్ అబౌట్ సమ్ ప్లాంట్ బేస్డ్ ప్లాస్టిక్. ఇది కంప్లీట్ గా ఇట్ డిజాల్వ్స్ ఇన్ సాల్ట్ వాటర్ విత్ ఇన్ అవర్స్ అనేది ఒక టాపిక్, ఒక న్యూస్ దట్ ఈస్ బీయింగ్ వౌచ్డ్ ఫార్ విచ్ we found really fascinating. Like I said, inta jarugutunte prapanchalo rakarakala bad or not so happy news tirugutunnappudu ilantivi definitely makes your day feel better kada. Just imagine oka plastic bag, buying oka plastic bag today and oka 10 minutes use chesesi, instead of a bag oka potentially becoming repati microplastic problem అవే బదులు ఇట్ కుడ్ కంప్లీట్లీ బ్రేక్ డౌన్ ఇన్ సీ వాటర్ ఇన్ జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్. సౌండ్స్ లైక్ సైన్స్ ఫిక్షన్ కదా, కానీ యాక్చువల్లీ జపనీస్ సైంటిస్ట్ అట్ రైకన్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ఐడియా. దిస్ ఇస్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బట్ దే ఆర్ సీయింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్ అపరెంట్లీ. ద సీక్రెట్ ఏంటి, నాట్ పెట్రోలియం బట్ ప్లాంట్స్. సైంటిస్ట్ హావ్ క్రియేటెడ్ ఒక న్యూ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ని సెల్యులోస్ తోటి తయారు చేసి ద మెటీరియల్ దట్ గివ్స్ ప్లాంట్స్ ద స్ట్రక్చర్ అనమాట. ఇది ప్రస్తుతానికి ల్యాబొరేటరీ టెస్ట్ లో ఉంది, మెటీరియల్ బ్రేక్ డౌన్ అయిపోయింది. అండ్ దే హావ్ డన్ ఎ వెరీ గుడ్ టెస్ట్ టు బి ప్రామిసింగ్ రిజల్ట్స్ చూసారు కాబట్టి దేర్ ఏబుల్ టు షేర్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్. సరే, నా క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ సైన్స్ కెన్ మేక్ ప్లాస్టిక్ డిసప్పియర్ సేఫ్లీ, వుడ్ యూ బి కంఫర్టబుల్ స్విచ్చింగ్ ఫ్రమ్ కన్వెన్షనల్ ప్లాస్టిక్ టు సంథింగ్ లైక్ దిస్, ఆర్ స్టిల్ కంప్లీట్లీ అవాయిడ్ చేయడానికి ఇష్టపడతారా? Obviously, I think I know the answer. But anyway, there's also one more thing. Again, social media alone, you know, I came across this. And it is very heartening. There is a sound, a pakshi gurinchi matladutu, ee pakshi ippudu, it doesn't exist anymore. Dani jati chala extinct aipoyindanta. సో నేనేం చేస్తా అంటే, ఆ సౌండ్ మీకు వినిపిస్తా, లెట్ మీ సీ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దీని పేరేంటి అనేది. ఒకప్పుడు హవాయి లో బాగా ఎక్కువగా వినపడేది, దీని సౌండ్స్ ఎక్కువ వినిపించేవంట. ది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ జాతిలో మేల్ అండ్ ఫీమేల్ బర్డ్స్ దే సింగ్ ఇన్ హార్మనైజ్డ్ డేట్స్. సో దే ఒకవేళ ఫీమేల్ గనక ఎక్కడి నుంచైనా ఒక సింగింగ్ మొదలు పెడితే, ఇఫ్ ద మేల్ బర్డ్ ఇస్ అరౌండ్ అది వెంటనే రెస్పాండ్ అవుతుందంట ఆ సింగింగ్ కి చాలా హార్మనైజ్డ్ గా. సో ఈ బర్డ్ ఏంటంటే, అది అలాగా పాడుతూ పిలుస్తూ ఒక పాయింట్ లో ఆగుతూ ఉంటుంది మధ్యలో. సో వెయిటింగ్ ఫర్ ద పర్హాప్స్ ద మేల్ టు రెస్పాండ్. Unfortunately, the ee jaati mottham extinct type ayyesariki it could never get the response ani oka video. Just wanted to play that sound for you.

ఎంత మిస్టీరియస్ గా ఉంది కదా ఆ సౌండ్. సో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ సౌండ్, ఎప్పుడైనా విన్నారా ఆ జాతి పక్షి పేరేంటి? 9726361966.

Some people like to watch the Pan India movies or maybe part ones, part twos, and I don't know. Naku Vijayagaranatiga somehow nen anta fan ni kaadu itlanti concepts ki itlanti ideas ki. ఎక్కడో ఒక ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మేబీ ఐమ్ వెరీ ఓల్డ్ స్కూల్ ఆల్సో, ఐ డోంట్ మైండ్ టు బి, బట్ ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఆ సినిమా చూసే ఫీలింగ్, ఒక థ్రిల్ ఉండేది కదా ఒకప్పుడు, అది మెల్లమెల్లగా ఇస్ జస్ట్ గోయింగ్ అవేనేమో ఇట్లాంటి ఐడియాస్ వల్ల, ఇట్లాంటి కాన్సెప్ట్స్ వల్ల అని అనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ నేనైతే నానిని ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ మోర్ లైక్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీనో, లేకపోతే లైక్ ఎనీ అదర్ మూవీస్, ఎనీ అదర్ మూవీస్ ఎక్సెప్ట్ ద హిట్ 3 అండ్ సరిపోదా శనివారం అండ్ దసరా. నేనైతే చూడలేదు ఇవేవి, హిట్ 3 చూసాను బట్ ఇంకేవి చూడలేదు. బట్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ రియలీ గేమ్ ఫర్ పారడైజ్ ఈదర్. అఫ్ కోర్స్ నాలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ పీపులే ఉండొచ్చు కూడా, సో ఇట్ డజంట్ మ్యాటర్. పర్ హ్యాప్స్ కమర్షియల్ నంబర్స్ సక్సెస్ అవ్వడం కదా సినిమాకి మోర్ ఇంపార్టెంట్. ఎనీవే, సో నేను ఇందాక ప్లాస్టిక్ గురించి కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చాను కదా, సో నాకేం చెప్తున్నారంటే డెఫినెట్ గా ఒక అలవాటు అయితే అయిపోయింది ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ యూసేజ్ పరంగా. సో అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు మళ్ళా ఎందుకు మార్చుకోవడం అది, సో ఇట్స్ బెటర్ టు స్టే అవే, నేనైతే యూజ్ చేయను అని చెప్తున్నారు. అండ్ దెన్ ఆల్సో హర్ష గారు ఇంకొక విషయం ఏంటి రిమైండ్ చేశారంటే, ఒకప్పుడు పెద్దగా ప్లాస్టిక్ వాడేవాళ్ళు కాదు కదా, అంటే ఓవర్ లాస్ట్ అంటే మనం ఒక మేబీ ఒక 30 ఏళ్ల క్రితం చూసుకుంటే పర్ హ్యాప్స్ ఎస్, 30 ఏళ్ల క్రితం అయితే బుట్టలు తీసుకెళ్లేవాళ్ళు గుర్తుందా, ఐ స్టిల్ రిమెంబర్ మా అమ్మమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మార్కెట్ కి వెళ్లేటప్పుడు బుట్టలు లాంటిది ప్లాస్టిక్ బుట్టలే అవి కూడా, కానీ అవి నాట్ లైక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కదా, సో అట్లాంటి పట్టుకుని వెళ్లేవాళ్ళు బజార్ కి. ఎవెన్చువలీ అది మారిపోయింది, దట్ థింగ్ చేంజ్డ్ అండ్ ద సింగిల్ యూస్ plastic came into light, and disposable plates, disposable cups and what not, so many other things. But in a way environmental friendly ga unde products vastunte kuda kachithanga it is also very helpful and also promising. But oka vela harshagar annatuga alavat padipoyanga enduku marchukovali ante, yeah, adi kuda correct. 972-636-1966, you can call me and tell what you think about it.

0: ఓకే, సో నేను మీకు టాటా బాబా చెప్పేసే టైం వచ్చేసింది, బికాస్ లైక్ ఐ సెడ్ ఇవాళ హ్యాపీ అవర్, సమ్వన్ స్పెషల్, అవర్ స్పెషల్ హోస్ట్ ఇస్ గోయింగ్ టు హోస్ట్ ఇట్. ఎవరు ఏంటి మీకు ఇప్పుడు అర్థమైపోతుంది జస్ట్ ఫ్యూ మినిట్స్. బట్ నేను కొంచెం అర్లీగా మీకు బాబా చెప్పేస్తున్నాను అనమాట, బికాస్ జస్ట్ టేకింగ్ లెవరేజ్ ఆఫ్ హిమ్ బీయింగ్ అర్లీ టు ది స్టూడియో, నాట్ రియలీ బట్ యా కైండ్ ఆఫ్. సో వెళ్లే ముందర ఇవాళ నేను అన్నాను కదా ఒక టాపిక్ ఖచ్చితంగా ఐ వాంటెడ్ టు మెన్షన్ అని. ఎంత పెద్ద క్యాటాస్ట్రోఫీ అయినా, ఎంత పెద్ద డిజాస్టర్ జరిగినా, చాలా సందర్భాల్లో చాలా సార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కే వీ కీప్ లూజింగ్ హోప్. కానీ పెద్ద పెద్ద క్యాటాస్ట్రోఫీ లైక్ ఇప్పుడు మొన్న నేపాల్ లో జరిగిన సందర్భంలో అయితే, ఆ ఫ్లడ్స్ పరిస్థితి, ఆ వీడియోస్ అవన్నీ చూసిన తర్వాత, ఆ సాటిలైట్ ఇమేజరీ అంతా, ఇంకేది ఎక్కడా కూడా ఒక హోప్ అనేది ఉంటుందా అని అనిపించే పరిస్థితిలో కూడా స్టిల్ ఒక హోప్ of light adi rise ayindi. I'm sure you must be following the news. Iddaru workers ni Nepal hydropower tunnel nunchi 9 rojula tarvata, 9 rojulu aa tunnel lo vallu stuck ayipoyina tarvata kuda vallani alive ga bayatiki teeskravadam anedi such a miracle. అది ఒక పక్క ఒక మనిషి నమ్మే ఫెయిత్ కి దాన్ని అసోసియేట్ చేయాలా, లేకపోతే మనిషికి ఉన్న శక్తికి దాన్ని అసోసియేట్ చేయాలా, లేకపోతే హోప్ అనే ఒక బిగ్గెస్ట్ సిద్ధాంతానికి దాన్ని అసోసియేట్ చేయాలా అని అనిపిస్తుంది ఆలోచిస్తే. సిమిలర్లీ ఒక స్కూల్, మొత్తం స్కూల్లో సమ్ నంబర్స్ 900 సంథింగ్, సమ్ నంబర్స్ 1200, సమ్ నంబర్స్ 1600, వాట్ ఎవర్ దట్ ఈస్, ఎంతో మంది వందల వందల మంది చిల్డ్రన్ ఒక స్కూల్లో మొత్తం అంతమంది పిల్లల్ని రెస్క్యూ చేయగలిగిన ఒక విత్ ఇన్ మినిట్స్ లో, వెరీ షార్ట్ టైమ్ లో రెస్క్యూ చేయగలిగిన ఒక టీచర్ కి ఉన్న ఒక నిబద్ధత స్కూల్ పట్ల, పిల్లల పట్ల, ఆర్ ఆ మొమెంట్ లో ఆ సమయ స్ఫూర్తి, అవన్నీ కూడా హౌ డు యూ లుక్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్. ఐ థింక్ ఫర్ ఎవ్రీథింగ్ ద ఓన్లీ వన్ థింగ్ వీ కెన్ సే ఇస్ హోప్. ఆశ అనేది మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లగలదు. సో లెట్స్ ఆల్ కమ్ టుగెదర్ ఇన్ దిస్, అట్ దిస్ మోమెంట్. ఇంకా చాలా మంది, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ మిస్సింగ్, సో జస్ట్ కమ్ టుగెదర్ అండ్ మేబీ keep all the good spirits, all the positive spirits and all the positive hope in your heart, in your mind, and just pray maybe for few seconds. To support that, here is something that I want to play for you.
1: Instagram mein aap travel aise sab maaf kijiye, mere saath mein lo na.

ఈ రేడియో సురవిశ్వతులారా, ఈ గొంతు మారింది ఏమిటి? 6:30 అంటున్నారు. ఇందాక రాజేశ్వరి గారు చెప్పగానే చెప్పారు కదా, 6:30 నుంచి డీటెయిల్ డ్రైవింగ్ టైం, డ్రైవ్ టైం నేను మీ కోసం 7 వరకు తీసుకెళ్తాను. ఆ 7 తర్వాత మళ్ళీ మన హ్యాపీ అవర్ ఉంటుంది. అంటే ఇప్పుడు హ్యాపీగా లేమా అంటే హ్యాపీగానే ఉన్నాం, మళ్ళీ ఆ హ్యాపీ అవర్ లో ఇంకొద్దిగా పిచ్చెక్కిస్తామన్నమాట, అది సంగతి. సో ఇందాక చాలా విషయాలు రాజేశ్వరి గారు పంచుకున్నారు కదా, రకరకాల టాపిక్స్ పంచుకున్నారు. మన వరద గురించి మాట్లాడారు, అంతకు ముందైతే కొన్ని కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే దీన్ని మనం 7 వరకు అలాగే దాన్ని కొనసాగిద్దాం. మనకు కొన్ని కొన్ని సంఘటనలో మనకు అంటే ఇందాక నేపాల్ సంఘటన గుర్తుకొచ్చింది. ఒక బిల్డింగ్ గురించి కూడా చూసాం కదా, ఒక బిల్డింగ్ అలాగే చెక్కు చెదరకుండా అలాగే ఉండటము, ఇలాంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాము. ఓకే, అవన్నీ ఏమిటి, దేనికి సంకేతము అంటే ఇందాకటి పాట మనం విన్నాం కదా, ప్రాణామం ప్రాణామం ప్రకృతికి ప్రమాణం ప్రాణామం, దానికి దీనికి అవినాభావ సంబంధం ఉందంటే అది మనము పాటించకపోతే ఇలాంటి విపత్తులు అవి జరుగుతూనే ఉంటాయి. అది అలాగే మీ అభిప్రాయం ఏమిటి, మీరు దానితో ఏకీభవిస్తారా, లేకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి అన్నది మనకు 9726361966 కి ఫోన్ చేస్తే మనం దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకేమిటి, ఇంకా హ్యాపీ అవర్, లాంగ్ వీకెండ్, ఫెస్టివల్స్, ఫెస్టివ్ మూడ్స్, ఇప్పుడు శ్రావణ మాసం ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఆన్, అండ్ మొన్ననే మిలాదున్నం అయిపోయింది, తర్వాత రాఖీ అయిపోయింది, తర్వాత జన్మాష్టమి ఐ థింక్ నడుస్తుంది జన్మాష్టమి. సో లాడ్ ఆఫ్ ఫెస్టివల్ మూమెంట్ అప్పుడే వచ్చేసింది మనకి. ఇంకా ఈ తర్వాత డిసెంబర్ జనవరి వరకు ఇంకా ఆ ఒరవడి మనకు ఉండనే ఉంటది. ఓకే, దాంతో ఎటువంటి డౌట్ అసలు లేదు. ఓకే సరే, ఓకే మనం ఇంకొక ఈ పాట మనం వినేద్దాం. ఈ పాట విన్న తర్వాత మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుతూనే ఉందాం. సో ఇప్పుడు మీకోసం ఒక పాట, సూపర్ స్టార్ నటించిన ఒక సినిమా నుంచి ఈ పాట వినేసిండి. ఈ పాట సినిమా తప్పకుండా మీకు తెలిసే ఉంటుంది. ఈ పాట విన్న తర్వాత మళ్ళీ మనం విల్ కంటిన్యూ అవర్ డీటెయిల్.

0: నాని సూపర్ స్టార్ అప్పటికి ఇంకా సూపర్ స్టార్ ఫుల్ సూపర్ స్టార్ కాలేదనుకుంటా మహేష్ బాబు. ఎనీవే సూపర్ స్టార్ అబ్బాయి కాబట్టి సూపర్ స్టార్ ఓకే అప్పటికి. కానీ ఆ తర్వాత నిజంగానే ప్రూవ్ చేసుకున్నారు, అది వేరే విషయం. నాని సినిమా నుంచి ఇందాక విన్నది పాఠం ఓకే. ప్రకృతి విలయాల గురించి కొద్దిగా మాట్లాడుకున్నాం కాబట్టి మీకు ఎనీథింగ్ దట్ యు వాంట్ టు షేర్ యా డెఫినెట్లీ. అలాగే ఇప్పుడు ఒక చిన్న డైలాగ్ వినిపిస్తా మీకు. ఈ డైలాగ్ వినేసి ఇది ఏ సినిమా ఎవరు మాట్లాడారు అన్నది మీరు గుర్తుపడితే 9726361966కి ఫోన్ చేయండి. డ్రైవ్ టైం డీటూర్ నడుస్తోంది ఇప్పుడు. రాజేశ్వర్ గారి బదులుగా చివరి అర్ధం గంట నేను మీ ఆర్జే ఇక్బాల్ మీకోసం.
1: మన అన్నము చచ్చిపోయింది,
2: గుండు కూడా ఇచ్చినందుక
1: చంప
3: చంప పగులుతుంది. ఏం చేస్తుంటారు?
4: లేడీస్ ఎంపవర్మెంట్.
2: ఫ్రెంచ్ వైన్,
4: ఫ్రెంచ్ వైన్
2: విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్.
0: ఇది వినగానే మీకు గుర్తుకు వస్తుంది కదా ఏ సినిమా ఇది. అండ్ విన్న డైలాగ్ యాక్టర్ ఎవరు?
5: According
6: to Indian Constitution, I am still uncriminal till proof.
5: Constitution, Ravi.
0: Okay, one of the finest movies ఈ కాలం అంటే ఒక నాలుగైదేళ్ల క్రితం నుంచి చూసుకుంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కామెడీ మూవీలో ఇదొకటి. ఇది ఏ సినిమా ఇందాక మీరు విన్నటువంటి సీన్స్ ఓకే. ఓకే we'll go ahead and we'll listen to another inko manchi part avineddam. idi aithe ee madhya aithe ee samacharam last year vachinatundi paatallo nunchi idoka paata.

0: దట్స్ రైట్ ఆన్సర్ అండి.
1: నరేష్ కూడా ఉన్నట్టున్నాడు.
0: అదే మీరు ఆ నేర్పు వచ్చేసారు, మధ్యలో పాట అయిపోయింది ఇప్పుడే. ఇందాక యా మీకు థ్యాంక్స్ మన సుగత గారు. ఇంతకుముందు శ్రీకాంత్ అండ్ పార్టీ వాళ్ళు కూడా ఫోన్ చేసి విషయాలు పంచుకున్నారు. దే ఆర్ డ్రైవింగ్ అన్నారు. మీరు డ్రైవ్ లో ఉన్నారా? జాతి రత్నాలు ఎన్నిసార్లు తరుగుంటుందని. థ్యాంక్ యూ. సో చిగిరి చిగిరి పాట కూడా వినేసాం, జాతి రత్నాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డ్రైవ్ టైమ్ లో మనకు ఒక దాదాపు 8-8.5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. కానీ ఆ టైము మనము 7 తర్వాత కూడా మనం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు బి దేర్ రేడియో సురభి. ఆ రేడియో సురభి 7-9 మన హ్యాపీ అవర్ ని కూడా కొనసాగిద్దాం. ఓకే, జాతి రత్నాలు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అలాంటి జాతి రత్నాల ఉన్న కామెడీ సీన్స్ మీ నిజ జీవితంలో తటస్థించాయా, అంటే మీరు ఐడెంటిఫై చేసుకున్నటువంటి సందర్భాలు ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి. స్టూడియో నంబర్ తెలుసు కదా, 972-636-1966. ఓకే, ఇప్పుడు ఇంకో పాట మనం వినేద్దాం, ఒక మంచి పాట. ఈ పాట విన్న తర్వాత అలాగే మాట్లాడుతాం, లేకపోతే ఈ లోపల మీరు ఫోన్ చేసి మీ రిక్వెస్ట్ అని కూడా తప్పకుండా

0: మెలడీ అయిపోయింది, మోంటేజెస్ అయిపోయినాయి. సరదాగా జస్ట్ చేద్దాం.
1: జస్ట్.

0: సరిపోదా శనివారం. ఇప్పుడు మనం శనివారం రేపు వస్తుంది కానీ మనం కొంచెం ముందుగానే ప్రిపేర్ అయిపోయి సరిపోదా శనివారం సినిమా నుంచి ఇందాక పాట విన్నాం. డైరెక్టా ముగించడానికి ఇంకో 3-4 నిమిషాలు టైం ఉంది. ఈ లోపల ఇంతకుముందు డైలాగ్స్ వినిపించినట్టు ఇంకో సినిమా నుంచి ఒక మంచి పవర్ఫుల్ అంటే ఇక మనకు తెలిసిందే కదా అటువంటి డైలాగ్స్ వినిపిస్తాయి. వినేసి ఈ సినిమా ఇందులో యాక్టర్స్ ఎవరు చెప్పాలి.
1: అరే మ్యూజిక్ చేయకు
2: చూడు, ఇక్కడ నేనెవరు తెలియనట్టే ఉండు.
1: మీ మమ్మీ మీరేందేడా?
3: మన సూర్యకాంతి వాళ్ళ బిడ్డరా.
1: మీ అమ్మ ఇంటికి పోయినాక నీ కాంటాక్ట్ నా కాంటాక్ట్ ఒకసారి సింక్ చేసుకుని ఎన్నడూ ఓవర్లాప్ కాకుండా ప్లాన్ చేసుకోవాలా? నా ప్రొఫెషనల్ స్పేస్ లో మీరు ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వర్క్ ఇస్ వర్క్, ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్. మమ్మీ
4: అది నేను నాడు. అరే పొద్దున్న లేస్తే పంచేతనండి మామతో.
1: ఇది ఇలా సాంబార్ లేదా?
4: ఏందది?
3: ఆడు కాఫీలో నెయ్యి వేసుకుని బాత్రూమ్ లో కూసం తాగుతుండు.
4: ఆ కాఫీలో నెయ్యి వేసుకుని తాగుడు కదా, పిచ్చి పని కాకుండా.
1: అరే డాడీ, కాఫీలో నెయ్యి బట్టర్ ఎన్ని వేసుకుని తాగుతా ఏమైతుందో తెలుసా? ఇడంతా ఫ్యాట్ రైస్ అవుతుంది. ఇడంతా
4: మరి రాత్రి అయిన ఫ్యాట్ సంగతి ఏంది?
1: అడు ఊకోడాడి అన్నిటికీ నువ్వు మమ్మీ ఒక 4 గుడ్లలోకి వెళ్ళి ఎల్లో తీసేసి నాకు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చేవా ప్లీజ్.
4: ఎల్లో పడేస్తావా?
1: అయ్యో వేస్ట్ అవుతుంది కదా, నేను పైల్స్ వస్తుంది.
4: ఊరు మీద పడతాను. ఊరు మీద పడే ముందట మా పర్మనెంట్ లోల్లి 2 సుక్కలు ఆయిల్ తక్కువ వచ్చిందని పెట్రోల్ పంప్ అవుతాం లోల్లి. ఆఖరకు హెయిర్ కటింగ్ అంతా కూడా లొల్లే. అరే నాకు అర్థం కాదు, గా మల్కాజ్గిరిలో కటింగ్ షాప్ దగ్గరికి పోయి అమెరికా స్టైల్ కటింగ్ చేయమంటే వాడు అడికెళ్ళి చేస్తాడు సార్.
0: మల్కాజ్గిరిలో అమెరికా స్టైల్ హెయిర్ కటింగ్ కావాలి. ఎవరికి కావాలి? ఇది ఈ డైలాగ్ విన్న తర్వాత మీకు గుర్తుకొస్తా ఏ సినిమా, ఎవరు మాట్లాడుతున్నారు, ఈ యాక్టర్ ఎవరు, ఇంత ముందు మాట్లాడిన యాక్టర్ ఎవరు. 972-66-1966 ఫోన్ చేయండి. ఒకవేళ టైం అయిపోయినా 7 తర్వాత పోయి నేనే ఉంటా కాబట్టి మీ ఫోన్ కాల్స్ కు నేనే సమాధానం చెప్తాను కాబట్టి ఫికర్ లేదు, ఫోన్ చేయండి. డ్రైవ్ టైం ఎవ్రీ మీకు తెలుసు కదా, ఎవ్రీ డే వీక్ డేలో రేడియో సరబీలో మండే నుంచి ఫ్రైడే వరకు 4-7 నడుస్తుంది. ఒక్కో రోజు ఒక్కొక్కరు వస్తారు. థర్స్డే ఫ్రైడే రాజేశ్వరి గారు, మన ట్యూస్డే వెన్స్డే మన కల్పన గారు వస్తారు, మండే మన వాసవి గారు వస్తారు. ఇట్లా ఈ డ్రైవ్ టైంలో అది ఫుల్ మీ టైమే ఉంటుంది. మీరు మాట్లాడచ్చు, మీరు టాపిక్ తీసుకురావచ్చు, ఏదైనా కానీ ఆ తర్వాత డ్రైవ్ టైం తర్వాత ఎవ్రీ డే మనకు ఒక్కొక్క రోజు ఒక్కటి 7-9 ప్రోగ్రామ్ నడుస్తుంది కదా. ఇవాళ హ్యాపీ అవర్ నడుస్తుంది. హ్యాపీ అవర్ శ్రీకాంతి తీసుకొస్తారు, కానీ ఇవాళ ఆవిడ బదులు నేను మీ ఆర్జే ఇక్బాల్. మీ ఆర్జే ఇక్బాల్ అంటే ఇక్బాల్ తో ఆ రోజుల్లో తీసుకొస్తా పోయి నేను. ఇక్బాల్ తో ఆ రోజుల్లో ఎప్పుడు తీసుకొస్తా నేను? సండే తీసుకొస్తా. సండే 7-9 ఉంటుంది నాది బజాయి. ఇప్పుడు అప్పుడు ఒకవేళ వినని వాళ్ళు అప్పుడు వినొచ్చు, అది వేరే సంగతి. సరే ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని డీటీని అఫీషియల్ గా ముగిద్దాం. ముగించిన తర్వాత మళ్ళీ మన కార్యక్రమంలోకి పోదాం. కానీ ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్ అప్పుడు కూడా చేయొచ్చు, మీరు 7 తర్వాత కూడా చేయొచ్చు తప్పకుండా. చలో అప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు ఎక్కడ పోకండి, రేడియో సురభికి అంటి పెట్టుకుని ఉండండి.
5: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 7 PM.